అంటే విభీషణుడు అన్నాడు, కులే యద్యప్యహం జాతో రక్షసాం క్రూరకర్మణాం గుణోయం ప్రథమో నృణ్రుం తన్మే శీలాం అరాక్షసం. ఎక్కడ పుట్టాం ఎక్కడ పెరుగుతున్నామన్నది కాదు, గుణం ప్రధానం. గుణములు లేని చోటుని విడిచిపెట్టాలి, గుణమున్న చోటుని చేరుకోవాలి. నాన్న గుణములు లేనివాడై ఉన్నాడు, నేను చెప్పినా వినలేదు, అందుకని నేను రాముడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళిపోయాను. నరమే దారుణే నాహం నచా ధర్మేణ వైరమే భ్రాత్రా విషమశీలేన కదం భ్రాత నిరస్యతే. నేను ధర్మ వ్యతిరిక్తమైన ఆలోచనల్ని, ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తనని నేను అంగీకరించలేను. ధర్మబద్ధమైనటువంటి నడవడిని నీ తండ్రి అంగీకరించలేడు. అటువంటప్పుడు పాపకృత్యములు చేసేటటువంటి వాడితో కలిసి నేను ఎలా ఉంటాననుకున్నావు? ధర్మాత్ ప్రచ్యుత శీలం హి పురుషం పాపనిశ్చయం త్యక్త్వా సుఖమవాప్నోతి హస్తాదాసీ విషం యథా. ఒక పావు చేతికి చుట్టుకుంటే చుట్టుకున్న పావుని విదిల్చి అవతల పారేస్తారా పారేయరా? అలా పాపాచరణము కలిగినటువంటి రావణుడు నాకు అన్నగారిగా ఉండి ఆయనతో కలిసి ఉన్నా, రోజు రోజుకి అతని యొక్క అధర్మముతో కూడిన ప్రవర్తన పెరిగిపోతుంటే నేను అతనితో కలిసి ఎలా సహజీవనం చేస్తాను? అందుకే అతన్ని విడిచిపెట్టి నేను వచ్చేసాను. హింసాపర స్వహరణి పరదారాభిమర్శనం త్యాజ్య మాహుర్దురాచారం వేష్మ ప్రజ్వలితం యథా. పరస్వానాంచ హరణం పరదారాభిమర్శనం సుహృదాం అతిశంకాచ త్రయో దోషా క్షయావహాహ. ఎప్పుడూ పెద్దలైనటువంటి వారిని, ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వారిని హింస చేస్తుండడం, ఇతరుల సొత్తు అపహరించి తీసుకురావడం, మహాపతివ్రతలైనటువంటి పరకాంతల్ని అపహరించి తీసుకురావడం,

ఈ మూడు ఎప్పటికైనా మూలాన్ని పాడు చేస్తాయి. ఈ మూడు చెయ్యడమే పనిగా మీ నాన్న పెట్టుకుని ఉన్నాడు. అటువంటి వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వినా నాకు మార్గం ఏముంది? నా అంత నేను వెళ్ళలేదు, నేను మీ నాన్నకి బోధ చేస్తూనే ఉన్నాను. వద్దు అన్నా, ఈ పని చెయ్యవద్దు చెయ్యవద్దు అని చెప్పాను. ఒక అన్న తమ్ముడి పట్ల ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తించి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తాను వెళ్ళగొడితే నేను వెళ్ళిపోయానా? నేను తనని విడిచిపెట్టి నేను వెళ్ళానా? తను విడిచిపెట్టుకున్నాడు నన్ను. నేను ధర్మం కోసం రాముణ్ణి ఆశ్రయించాను. నీకు ఏ పాటి ధర్మం తెలిసింది నన్ను అధిక్షేపించి మాట్లాడుతున్నావు? పెద్దలైనటువంటి వారి ప్రవర్తన తెలియని వాడు పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడం ఆయుర్దాయం నశించిపోవడానికి హేతు అవుతుంది. నీకేం తెలుసని మాట్లాడావు? నీకు చేతనైతే లక్ష్మణుడితో యుద్ధం చెయ్యన్నారు. ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. మూడు రాత్రులు జరిగిందండి. ఎన్ని అస్త్రములు ప్రయోగించాడంటే లక్ష్మణస్వామి అంతులేదు. ఇంచుమించు ధనుర్వేదంలో ఉన్న రౌద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఐంద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం ఇన్ని అస్త్రములను ప్రయోగించాడు. ఇన్ని అస్త్రములను కూడా అవతల ఉన్నటువంటి ఇంద్రజిత్ ఆయన అస్త్ర ప్రయోగం చేత నిర్వీర్యం చేశాడు. ఇద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఇద్దరి శరీరాలు పూచిన మోదుగు చెట్లయిపోయి నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. గరుత్మంతునితో సహా దేవతలు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, మహర్షులు అందరూ ఆకాశ మార్గంలో నిలబడి లక్ష్మణుని యొక్క శరీరమునకు తేజస్సు నశించకుండా, బలము తరిగిపోకుండా వాళ్ళు ఆశీర్వచనాలు చేస్తున్నారు ఇంద్రజిత్ నిగ్రహింపబడాలి అని. కొద్దిగా క్షోభకి గురి అయినట్టుగా ముఖవళికలు కనపడ్డాయి. ముఖకవళికలు. వెంటనే విభీషణుడు వచ్చి కించిత్ నీరసపడుతున్నటువంటి ఇంద్రజిత్తుని విడిచిపెట్టవద్దు, తొందర తొందరగా బాణప్రయోగం చేసి పడగొట్టు అన్నారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో మాట్లాడుతూ లక్ష్మణుడితో యుద్ధం చేస్తూ, లక్ష్మణుణ్ణి రెచ్చగొట్టి మాట్లాడుతూ లక్ష్మణుడి యొక్క ఏకాగ్రతని కించిత్ భంగం చేస్తూ, మీరు నా వెంట లక్ష్మణుడు తరమకుండా చూడండి, నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఇంతకన్నా బలమైన రథాన్ని, చాలా గొప్ప అస్త్రములను తీసుకుని వస్తానని ఒక్క క్షణంలో మాయమై లంక వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గొప్ప రథంతో మళ్ళీ అనేక ముసలములు, పరిఘలము, శూలములు, ఖడ్గములు అన్నిటినీ పెట్టుకుని తిరిగి మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చేసాడు. ఇంత లక్ష్మణస్వామి ఆశ్చర్యపోయారు. ఇటువంటి వాడు ఇంత వేగం, ఇంతగా అవతల వాళ్ళని మోహపెట్టి వెళ్ళిపోతుంటాడు, ఇంత మాయాయుద్ధం చేస్తాడు, ఇంతటి యుద్ధ విశారదుడు, ఏకకాలంలో ఇన్ని అస్త్రములు తెలిసినవాడు, ఇన్ని బాణప్రయోగం చెయ్యగలిగినవాడు అని లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు. తన వారి మధ్య నిలబడి, రథంలో నిలబడి ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఎదురుగుండా చూస్తూ యుద్ధం చేసే అదృష్టం లభించింది. ఎప్పుడు కనబడడం, మేఘాల చాటికి పోతాడు. ఇవాళ హోమం అవలేదు కాబట్టి అదృష్టం దొరికింది. ఇలా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణస్వామికి జ్ఞాపకానికి వచ్చింది, తనకి నిద్రలో ఉండగా కుబేరుడు అనుగ్రహించాడు ఒకప్పుడు ఒక అస్త్రాన్ని. ఆ అస్త్రాన్ని తీసి ఇంద్రజిత్ మీద ప్రయోగించారు. ప్రయోగిస్తే దాని చేత వ్యధని పొందాడు, కానీ సంహారము మాత్రం జరగలేదు. నిలబడి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఇలా యుద్ధం చేస్తూ పోతే చీకటి పెరిగిన కొద్దీ, రాత్రి పెరిగిన కొద్దీ బలం పెరుగుతూ ఉంటుంది. లక్ష్మణ, నువ్వు నరుడివి కాబట్టి నీ బలం క్షీణించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు నీ మీ యొక్క తేజస్సు వల్ల, విశ్వామిత్ర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల నిలబడి యుద్ధం చెయ్యగలుగుతున్నావు ఇంద్రజిత్తుతో కాబట్టి ఇక ఆలస్యం లేకుండా ఇంద్రజిత్తుని నిగ్రహించమన్నారు. ఏ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, ఏ అస్త్రాన్ని ప్రయోగిద్దామన్నా ఇంద్రజిత్ విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకనకొకప్పుడు ఇంద్రుడు ఆకుపచ్చటి గుర్రములు కలిగినటువంటి వాడు దానవ సంహారమునందు ప్రయోగించినటువంటి ఐంద్రాస్త్ర సంబంధమైన బాణాన్ని వింటినారియందు సంధించి ఆకర్ణాంతము లాగి ధనుర్వేదంలో ఎక్కడా లేనటువంటి ఒక మంత్రాన్ని అభిమంత్రించారు. అది ఏ అస్త్ర ప్రయోగానికి ఉపయోగించేటటువంటి మంత్రం కాదు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైణం జహిరావణిం. దీన్ని రామాయణానికి మూలమంత్రం అంటారు. రామాయణ మూలమంత్రానికి వ్యాఖ్యానం జరిగిన మరునాడు హనుమ జయంతి రావడం చాలా చాలా గొప్ప విశేషం నిజంగా. కాబట్టి ఆయన అన్నారు, ధర్మాత్మ
రాముడు ధర్మాత్ముడైతే సత్య

రాముడు సత్యమును తప్ప ఎన్నడూ అసత్యము పలకని వాడైతే రాము దశరథిర్యది, రాముడు నిజంగా దశరథ మహారాజు గారి కొడుకే అయితే, పౌరుషేచ రాముడికి పౌరుషం ఉంటే, ప్రతిద్వంద్వ నా ఎదురుగుండా నిలబడినటువంటి ఈ ప్రతిద్వంద్వి నాతో యుద్ధం చేస్తున్నవాడు శరైనం ఈ బాణము చేత జహి మరణించుగాక రావణిం రావణకుమారుడైన ఇంద్రజిత్ అని సంకల్పం చేసి బాణప్రయోగం చేశారు. వెంటనే ససిర ససిరస్త్రాణం శ్రీమజ్వలిత కుండలం ప్రమధ్యేంద్రజిత కాయాత్ పాతయామ అసభూతలే, గొప్ప కీటంతో కుండలములతో శిరస్త్రాణంతో వెలిగిపోతున్నటువంటి ఇంద్రజిత్ యొక్క శిరస్సు కంఠము నుండి వేరై భూమి మీద పడిపోయింది. ఇంద్రజిత్తు మరణించాడు. దేవతలు, గంధర్వులు, ఋషులు, మహర్షులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో ఇంద్రజిత్ మరణంతో. ఇప్పుడు అంతటి గొప్ప యోధుడే, అంతటి భక్తితత్పరుడే లక్ష్మణస్వామి ఈ మాట అనత్స బాణప్రయోగం చేస్తూ. రాముడు ఎంత ధర్మాత్ముడో లక్ష్మణుడికి తెలుసు, కానీ లోకం రామచంద్రమూర్తి మీద కొన్ని అపవాదులు వేసింది. అవేవి ధర్మాత్మ, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ ధర్మం తప్పాడు అంటే చెట్టు చాటు నుంచి వాలి మీద బాణం వేశాడు అందుకని ధర్మం తప్పాడన్నారు. ధర్మం రాముడు తప్పలేదు అని మరొక గొప్ప రుజువు ఏమిటంటే, రాముడు ధర్మం తప్పి ఉంటే ఈ బాణం ఇంద్రజిత్తుని కొట్టదు. రాముడు ఎన్నడూ ధర్మం తప్పని వాడు కాబట్టి ఆఖరికి లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తానన్న కంటికి కనపడని వాణ్ణి చంపవద్దు అన్న ధర్మాత్ముడు కాబట్టే ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు. అటువంటి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి నిరూపించింది ఈ శ్లోకం. సత్యసంధశ్చ, రాముడెన్నడూ అబద్ధము తెలియని వాడు, కానీ రాముడు అబద్ధం ఆడాడన్నారు. ఎక్కడ ఆడాడన్నారు? అయోధ్యకాండలో పట్టాభిషేకం జరగకుండా రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో అంతఃపురంలోంచి బయటికి వచ్చినటువంటి దశరథ మహారాజు గారు ఉత్తరీయం జారి పడిపోయి ఉండగా రామచంద్రమూర్తి కూర్చున్నటువంటి రథాన్ని తోలుతున్నటువంటి సుమంత్రుణ్ణి రథాన్ని ఆపు ఆపు తీసుకు వెళ్ళొద్దు అని పెద్దగా అరుపులు అరుస్తుంటే రథస్థితుడైనటువంటి రామచంద్రమూర్తి రథాన్ని ఇక్కడ ఆపకుండా నువ్వు నడుపు నడుపు అంటుంటే ప్రభువైన దశరథ మహారాజు గారు రేపు తిరిగి వచ్చిన తర్వాత నేను ఆపు అన్నప్పుడు రథాన్ని ఎందుకు ఆపలేదు అని నన్ను దశరథుడు అడిగితే నేనేం చెప్పను అని రాముడిని అడిగితే రాముడు నేను ఆపద్దు అన్నాను కాబట్టి రథాన్ని అరణ్యానికి తీసుకెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత రథచక్ర సంవడిలో నీవన్న మాట నాకు వినపడలేదని చెప్పి అన్నాడు. అబద్ధం చెప్పడం ఒకటి, చెప్పించడం ఒకటి కాదు కాబట్టి రాముడు అసత్యం ఆడాడన్నాడు. రాముడి రథాన్ని ఆ రోజున ఆపి ఉంటే కౌసల్యామాత దశరథుడు వచ్చి రామచంద్రమూర్తిని గట్టిగా పట్టుకుంటే తిరిగి అరణ్యానికి వెళ్ళలేనటువంటి స్థితిని కల్పిస్తే తండ్రి అసత్యమునందు పడిపోయి పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందకుండా పోతాడు. కాబట్టి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం అనేటటువంటి పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడం కోసం ఒక చిన్న అనృతాన్ని ఆడిస్తే దోషం లేదు. కాబట్టి పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్ని అధర్మం చేసి తప్పని శాస్త్రం అందో. కొడుకు తండ్రి మరణశయ్య మీద ఉండి సంధ్యావందనం చెయ్యలేకపోతే తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి తాను ప్రాయశ్చిత్తంతో వేలదాటాక సంధ్యావందనం చెయ్యొచ్చు. కాబట్టి చిన్న అధర్మం పెద్ద ధర్మాన్ని నిలబెడితే దోషం కిందకి రాదు. ఒక గోవు ఇలా వెళ్ళిపోతే కషాయి వాళ్ళు వచ్చి ఆవిటెళ్ళిందా అని అడిగితే నాకు తెలీదు అని చెప్తే అబద్ధం చెప్పినట్టు కాదు, గోప్రాణ రక్షణ చేసిన పుణ్యం అందులో పెడుతుంది. కాబట్టి రాముడు అసత్యమాడలేదు నిరూపింపబడింది. కాబట్టి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథ మహారాజు గారి కొడుకు కాడు. పాయస పాత్ర వచ్చింది ఆనాడు బాలకాండలో ఆ యజ్ఞం చేసినప్పుడు పుత్రకామేష్టిలో వచ్చినటువంటి యజ్ఞపురుషుడిచ్చినటువంటి పాయస పాత్రలోని పాయసాన్ని ఆరగించడం వల్ల జన్మించాడు తప్ప దశరథ మహారాజు గారి గొప్పతనం అందులో లేదు అన్నారు కొంతమంది. రాముడు నరుడిగా జన్మించడం కోసం వచ్చినవాడు, నరుడిగా ఉంటే తప్ప రావణ సంహారం కాదు. కాబట్టి నరుడిగా వచ్చాడు కాబట్టి నరుడిగా జన్మించాలంటే దశరథ మహారాజు గారి తేజస్సు కౌసల్యా సుమిత్రా కైకేయులలోకి ప్రవేశిస్తే తప్ప నర ఆవిష్కారము నర ఉత్పత్తి జరగదు. కాబట్టి దశరథ మహారాజు గారి కొడుకుగానే వచ్చాడంటే పూర్ణమైనటువంటి నరుడిగానే రాముడు నడిచాడు తప్ప

ఎక్కడా ఈశ్వరుడిగా రామాయణంలో రాముడు నడిచి చూపించలేదు అని నిరూపించింది కాబట్టి ఆయన దాశరథియే, దశరథ మహారాజు గారి కొడుకే. అందుకే ఆయన్ని దాశరథీ కరుణాపయోనిధి అంటే పొంగిపోతాడని నిరూపించినటువంటి శ్లోకము కనుక ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ. రాముడికి పౌరుషం లేదన్నారు ఒకప్పుడు. ఎప్పుడు 14,000 మంది కరదూషణాదులతో ఆయన యుద్ధం చేస్తుంటే బాణ పరంపర చేత దెబ్బతిన్నటువంటి కరుడు ఒంటి నుంచి రక్తం కారిపోతూ తాటి చెట్టు ప్రమాణంలో గబగబా నడిచి వచ్చి రామచంద్రమూర్తి మీద పడిపోతుంటే బాణం వెయ్యడానికి చోటు లేక వింటినారిని వెనక్కి లాగడం కోసం 3 అడుగులు వెనక్కి వేశాడు. యుద్ధంలో ధనస్సు పట్టుకున్నవాడు 3 అడుగులు వెనక్కి వేస్తే పౌరుషం లేనివాడి కింద లెక్క. కరుణ్ణి చంపేటప్పుడు 3 అడుగులు వెనక్కి వేశాడు కాబట్టి పౌరుషం లేదు అని కొంతమంది విమర్శ చేశారు. కానీ తన ఎదురుగుండా నిలబడినటువంటి వాణ్ణి సంహరించడానికి వింటినారిని ఆ కర్ణాంతము లాగడానికి కావలసినంత వ్యవధానము లేని కారణం చేత అటువంటి స్థితిని కల్పించుకోవడం కోసం ఒక యోధుడు 3 అడుగులు వెనక్కి వేస్తే అది అపసర్పణమవుతుంది తప్ప అది ఎప్పుడూ ధర్మాతిక్రమణము కాదు, అది పౌరుషము లేకపోవడము కాదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి పౌరుషేచ, రాముడు ఆనాడు చేసినది తప్పు కాదది అపసర్పణమే తప్ప రాముడు 3 అడుగులు భీరువై వెనక్కి వేయలేదు అని ఈ శ్లోకము నిరూపించింది. రాముని యొక్క వైభవాన్ని, రాముని యొక్క శీలాన్ని, రాముని యొక్క గుణములను నిరూపించిన శ్లోకం కనుక ఈ మాట. అంటే ధనుర్వేదంలో లేని మంత్రానికి ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది కనుక, రాముడు ఎంతటి గుణవంతుడో నిరూపించినది కనుక శ్రీరామాయణానికి అంతటికీ కూడా 24,000 శ్లోకాలలో రామాయణానికి మహామూలమంత్రంగా ఈ శ్లోకాన్ని పెద్దలు స్వీకరిస్తారు. అందుకే రామాయణానికి మూలమంత్రం ఏమి అంటే ఇదే మంత్రం, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. కాబట్టి ఈ మాట చెప్పగానే ఇంద్రజిత్ యొక్క శిరస్సు పడిపోయింది. ఇంత గొప్పగా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని నిరూపించినటువంటి శ్లోకము. తదనంతరము ఆ ఇంద్రజిత్ పడిపోగానే ఒక్క రాక్షసుడు లేడు, అందరూ పారిపోయారు లంకలోకి. ఇప్పుడు లక్ష్మణస్వామి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. మెల్లమెల్లగా అంటే నీరసం వల్ల అనుకోకండి, సిగ్గుపడిపోయాట. దేనికి సిగ్గు అంటే అన్నయ్యంతటి మహావీరుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను ఇంద్రజిత్తుని చంపానని ఎలా చెప్పను, నేను చంపానన్నయ్య అని చెప్పడం శుభవార్త, కానీ అన్నయ్యంతటి వాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చంపానని చెప్పనా అని సిగ్గుపడి గట్టిగా చెప్పకుండా గుణిగేట. గుణిగితే రామచంద్రమూర్తి ఏరా నాన్నా ఇంద్రజిత్ సంహారం అయిందిగా అన్నట్ట. అప్పుడు పక్కనున్న విభీషణుడు గట్టిగా చెప్పాట, మహానుభావుడు ఈ లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని సంహరించాడన్నట్ట. అన్న తర్వాత రామచంద్రమూర్తి ప్రియమార తమ్ముణ్ణి కౌగిలించుకుని ఒళ్ళంతా తడివి నాన్నా ఎంత కార్యాన్ని సాధించావురా అని తొడ మీద కూర్చోబెట్టుకుని మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకున్నారు. అక్కడ సుషేణుణ్ణి పిలిచి ముక్కు దగ్గర ఒక ఓషధి పెట్టించారు. ఆ ఓషధి వాసన చూడగానే ఆయన గాయములన్నీ మానిపోయి ఒక్కసారి పూర్వం ఎటువంటి తేజస్సుతో ఉండేవాడో అంతటి తేజస్సుతో లక్ష్మణస్వామి సంతోషంగా రామచంద్రమూర్తితో కలిసి కూర్చున్నారు. ఇంద్రజిత్ వధ అయిపోయింది కాబట్టి ఇంకా రావణ వధ కేవలము నిమిత్తమే, ఇక కుడిబాహు లేనివాడు రావణాసురుడు. కాబట్టి ఇవాళ ఇంద్రజిత్ పడిపోయాడు, హనుమ జయంతి నాడు రావణాసురుడు పడిపోతాడు. కాబట్టి నిజంగా ఇక్కడ రామాయణం చాలా ఆశ్చర్యమే, హనుమ జయంతి నాడు రావణ వధ రావడం. కాబట్టి రేపటి రోజున రావణ వధ చేయించుగాక రామచంద్రమూర్తి వాచికంగా రావణ వధ చేయించి హాయిగా ఇంకా తర్వాత పట్టాభిషేకం వేపుకి అడుగులు వేసేసేటటువంటి భాగ్యం, అంత గొప్ప ఉత్సవాన్ని నిర్వహించుకునేటటువంటి అదృష్టం ఆ సీతారామచంద్ర ప్రభువు ఆ స్వామి హనుమ మనకి కృప చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఇవాళ ఉపన్యాసాన్ని ఇక్కడతో ముగిస్తున్నాను. అబ్బో 9:30 మనం అనుకున్న ఆచారం ప్రకారం ఇంద్రజిత్ సంహారం జరిగింది కాబట్టి ఒక్కసారి మనం రామనామం చెప్పుకుందాం. రేపు శంకరాచార్య స్వామి వారి యొక్క నమస్కారం చేద్దాం, ఇవాళ రామనామం చెప్దాం. ఎందుకంటే ఇంతకన్నా మిమ్మల్ని ఇంకా కూర్చోపెడితే నాకైతే అభ్యంతరం లేదు, ఎంతసేపు అయినా కూర్చుంటాను. కాబట్టి మీ కొరకు నేను ఇవాళ ఈ 11 చెప్పి పూర్తి చేసేస్తాను. ఎన్ని గంటలకు

రేపు ఆ 10 గంటలకి హనుమత్ కళ్యాణం ఉంటుంది, సువర్చలా సహిత హనుమత్ కళ్యాణం. కాబట్టి చక్కగా ఆ కళ్యాణ ఘట్టాన్ని చూడ్డానికి అందరూ రండి. నేనైతే ఏమిటి ప్రతిపాదన చేస్తున్నానంటే, నేనైతే ప్రతిపాదన చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? నేనే ఎవరు రండిని కానీ, మీ అందరూ వస్తే కానీ నేను చేయనని కానీ నేను ఎప్పుడు చేయను. ఇది యోగ్యమో అని నేను నమ్మాననుకోండి, అది నేను చేస్తానంతే. నీ చేసేటప్పుడు దాన్ని ఇంకోళ్ళు కూడా చేశారనుకోండి, సంతోషిస్తానంతే. 10 మంది చేయలేదనుకోండి, నేను విచారించనంతే. రాముడు వాళ్ళక అనుగ్రహం కల్పించాలని కోరుకుంటాను. నేను ఎవరిని నిగ్రహించడం బలవంత పెట్టడం నేను చేయను. రేపు నేను 9:30కే వస్తాను. 1:30 నిమిషాల పాటు, పెద్దవాళ్ళకి 30 నిమిషాలు చాలు, చాలా తక్కువ నామాలు ఉన్నది ఎంతండి? 108 చాలు. 108 నామాలు ఉన్న కాగితాన్ని తీసుకుని పైకి అంటూ, అంతకన్నా హనుమ సంతోషానికి ఏం కావాలండి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసంతకం. ఎవరికి ఏది ప్రీతో అది చేయడం ఆయన జన్మదినం నాడు ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక కదా. పుట్టినరోజునాడు ఓ దిక్కుమాల సినిమా టికెట్లు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, రామాయణం అంటే ఇష్టం ఉన్న ఆయనకి, ఆయనకి ఏమిటి దానివల్ల సంతోషం? ఇంకోళ్ళకి ఇచ్చి నువ్వు వెళ్ళరా అంటాడు. మీరు రామాయణం మీద ఒక అద్భుత వ్యాఖ్యానాన్ని పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఆయన ఎంతో ప్రీతి చెంది కళ్ళకద్దుకుని నా అదృష్టం పుట్టినరోజునాడు వచ్చిందంటాడు. ఎవరికి ఏది ఇష్టమో అది ఇవ్వాలి. హనుమకి పుట్టినరోజునాడు మీరేమిస్తారు? హనుమకి పుట్టినరోజునాడు మీరు రామనామం రాస్తే ఆయన పొంగిపోతారు, అబ్బా ఇక్కడ రామనామం రాశారని పరవశించిపోతారు. అందరికీ హనుమత్ కటాక్షం కావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఆ రోజున రామనామం రాయించాలి. కాబట్టి మనందరం రేపు ఏం చేద్దామంటే 9:30 నుంచి 10 గంటల వరకు చక్కగా నేను చెప్పను, రేపు ఎవరికన్నా మైక్ ఇస్తాను, మీలో ఎప్పుడు నేనే మైకాసురుళ్లాగా, కాబట్టి ఎవరికో ఒకరికి ఇస్తాను. మీరు వేదిక మీద కూర్చుని శ్రీరామ అంటూ శ్రీ ఎంతసేపు రాస్తారో అంతసేపు శ్రీకారం, శ్రీ రా మ అని పిల్లలు ఆ అని దిద్దుతారే, అలా 108 పర్యాయములు మైక్ దగ్గర కూర్చున్న ఆయన అంటూ కాస్త మెల్లగా అంటూ రాసేవాడితో రాయిద్దాం. ఆయన అంటుంటే మనందరం కూడా ఇంకేమి మాట్లాడద్దు 108 నామాలు అయ్యే వరకు. శ్రీరామ శ్రీరామ అంటూ 108 మాటలు అన్ని కంఠాలు శ్రీరామ అంటాయి. వాచిక కైంకర్యం, శ్రీరామ తలుచుకుంటాయి. మానసిక కైంకర్యం, శ్రీరామ నోటితో అంటాయి. కైక కైంకర్యం, 3 రకాలుగా రేపు హనుమత్ ప్రీతికి రామ కైంకర్యం. అది కదండి, దానికి కదండి సంతోషిస్తారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి ఓ బుట్టలో వేసి అప్పుడు కూర్చుని చక్కగా హనుమత్ కళ్యాణ దర్శనం, అప్పుడు ఆయన ప్రీతి పొంది స్వీకరిస్తాడు మీ దగ్గర. వీళ్ళు రామనామం రాసిన వాళ్ళని, మీరు రామనామం మానేసి ఏది చేసినా హనుమ స్వీకరిస్తారని మీరు అనుకోవద్దు. ఎందుకో తెలుసా అండి? నీకేమిటి అధికారం చెప్పడానికి అని అడగచ్చు. పెద్దలైన వారందరూ పరాశర సంహిత అంతా అది చెప్పింది. మీరు తెల్లవారితే చెప్పట్లా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, హనుమని స్తోత్రం చేస్తే హనుమరారు. మీరు రామనామం చెప్పారనుకోండి ఆయన వచ్చేస్తారు. అది కూడా ఎలా వస్తారో తెలుసా? కృతమస్తకాంజలిం ఇలా తలంచుకుని బాష్పవారి పరిపూర్ణలోచనం, ఆనందంతో కన్నుల నీరు కారుస్తూ అలా నించుంటారట, పొంగిపోతారట. మనందరం శ్రీరామ అంటూ రాస్తున్నాం అనుకోండి, వచ్చేస్తారంతే. వచ్చి నించుంటారు. అప్పుడు హనుమత్ కళ్యాణం జరిగిందనుకోండి, వీళ్ళు ముందు నా స్వామి నామం చెప్పి వచ్చారని పేట్ల మీద కూర్చుని కళ్యాణం చేసుకుంటారు. అప్పుడు మనకి భాగ్యం కదా. అందుకని 9:30కి నేను వస్తాను, మీరు వస్తే మంచిదంటాను. కాబట్టి అందరం కూర్చుని చక్కగా శ్రీరామ 10 వరకు రాసి 1 గంట ఉంటుందేమో కళ్యాణం, చూసి ప్రసాదం తీసుకుని మనం చక్కగా బయలుదేరి సాయంకాలం మళ్ళీ శ్రీరామాయణ ప్రవచనాన్ని విందాం. కాబట్టి 11 మాటలు రామనామం.

0: భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
2: ఇంత చేసి శంకరాచార్యులు వారు బరువు అయిపోయారా? మైక్ పెట్టయ్యా, అది చేసేద్దాం. రావణానుజ హృదయ

0: ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: ఆత్మశుద్ధిని కన్న వారికి అధిక మధురము రామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము.
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
0: మంగళాశాసన పరైహివదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితద్ధప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: विष्णु एफएम 90.4। పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగుల మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, ఎలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు

0: మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
1: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు.
2: శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు.
1: బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
3: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నెపిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్లు గురించి బెంగ ఉండదు.
1: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జనలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని, గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రుమట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
3: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోనూ పోషకాలుంటాయి, అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన 2వ రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు, పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని, శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో 1-2 విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
3: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్లం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్లం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు. చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలని జల్లెడ పడతారు కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ 2 మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
3: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కానీ కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
1: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు, పురుగులు జొన్నల్ని, రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు.

0: నాలుగు కిలోల బంకమన్ను, రెండు కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కదపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కదపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు, పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని, పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
1: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దాని వల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూరుతాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.
2: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జీపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ.

సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్.

0: with Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సర్టిఫికెట్ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకాల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
3: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
4: స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
4: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
5: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
5: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
4: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్న జీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయవాల మీద ప్రభావం చూపిస్తాయండి. ముందుగా చిన్న శిశులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవవుతూ దేహంలో కొంత స్పేస్ ని ఆక్రమిస్తాయి.

అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తం అవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు కలుగుతుందండి. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి చాలా పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకని అందరూ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-2377-96-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75% మంది 7 ఏళ్ల వయసులోపు వారే. దీన్ని ఇండ్లలో పెద్దవారు పాల ఉబ్బసంగా వివరణిస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అదే తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలా వరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుంచుకోవాలండి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడిపోయింది అనుకోండి, అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగ్గా జరగక కొన్ని ఊపిరితిత్తు సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పాలు ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ మాత్రం ఎవరూ పడకండి. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. అదే మనకు మేలు కూడా. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా మనకు కనిపిస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నీటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. అండర్లైన్ స్టేట్ యూనిట్ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే పల్లవి.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. Cell 8665-58773.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, ల్యాబ్

లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎండిఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎండిఎస్ ఎంఎస్ ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న

గొప్ప శుభవార్త, చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: అబ్బబ్బ

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం బలాత్మక కంపనాలు అనునాదం సైన్స్ పాఠం వింటారు.
1: అబ్బా రవి, కొంచెం సేపు ఆ రేడియో కట్టేయకూడదు, నాకు తలనొప్పి వస్తోంది. అసలే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి.
2: నేనేం చేయను, ఆ రేడియోనే గరగరం అంటోంది.
3: ఏంట్రా పిల్లలు, ఏంటి గొడవ, ఏం జరిగింది?
1: ఏం లేదు మావయ్య, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. ఆ రేడియో ఏమో ఒకటే గరగర ధ్వని, రవి ఏమో దానిని ఆఫ్ చేయడం లేదు.
2: అది కాదు మావయ్య, మా టీచర్ ఏమో రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ వినమన్నారు, రేడియోనేమో గరగరం అంటోంది, అక్కేమో నన్ను తప్పు పడుతోంది.
3: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆగండర్రా, ఇంత చిన్న విషయానికి అంత పోట్లాట ఎందుకు చెప్పండి? ఆ రేడియో స్టేషన్ ని సరిగా ట్యూన్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: మావయ్య, రేడియో స్టేషన్ ని ట్యూన్ చేస్తే గరగర శబ్దం ఎలా పోతుంది? అసలు రేడియో స్టేషన్ ని ట్యూన్ చేయడం అంటే ఏమిటి?
3: చెబుతాను కానీ నువ్వు ముందర ఆ రేడియోను కట్టేసిరా.
1: అలాగే మావయ్య.
2: మావయ్య, ఇందాక ఒక విచిత్రం జరిగింది తెలుసా?
3: విచిత్రమా, ఏమిటది?
2: బయట ఫుల్ బ్యాండ్ మేళం వెళ్ళినప్పుడు ఇంట్లో గిన్నెలు డాన్స్ చేశాయి తెలుసా?
1: ఇంతకీ ఆ గిన్నెలు అలా ఎందుకు అదిరాయి?
3: దానికి కారణం బలాత్కృత కంపనాలర్రా. గీత, ఏంటా చప్పుడు, లోపలేదో పడిపోయినట్లుంది చూడు.
1: రవి గ్లాస్ కింద పడేశాడు మావయ్య.
3: రవి, ఆ గ్లాస్ నుండి శబ్దం ఎలా వచ్చిందో చెప్పగలవా?
2: గ్లాస్ కింద పడిందిగా, అందుకే శబ్దం వచ్చింది.
1: అంతేకాదు మావయ్య, గ్లాస్ కింద పడి కదులుతున్నంతసేపు చప్పుడయ్యింది, గ్లాస్ కదలడం ఆగిపోగానే చప్పుడు కూడా ఆగిపోయింది.
3: వెరీ గుడ్ గీత, అంటే కంపిస్తున్న వస్తువుల నుండి శబ్దం వస్తుందన్నమాట. అర్థమైందా రవి? అయితే వస్తువులు ఇలా కంపించేటప్పుడు అవి వాటి సహజ పౌనఃపున్యంతో కంపిస్తాయి.
2: పౌనఃపున్యమా, అదేమిటి మావయ్యా?
1: నేను చెబుతాను.

0: అవి వస్తువు కంపించేటప్పుడు ఒక సెకను కాలంలో అది ఎన్ని కంపనాలు చేసిందో ఆ కంపనాల సంఖ్యనే పౌనఃపున్యం అంటాం.
1: ఓహో, అలాగా మావయ్య. మరి ఈ కంపనాలు ఏ వస్తువులలో ఏర్పడతాయి?
0: దానికి సమాధానం నేను చెబుతాను రవి. ఒక శృతి దండాన్ని రబ్బర్ శుద్ధితో మోదినప్పుడు, లఘులోలకాన్ని ఒక పక్కకి లాగి వదిలినప్పుడు, ఇంకా ఒక స్ప్రింగ్కి భారాన్ని వేలాడదీసి లాగి వదిలినప్పుడు వాటిలో కంపనాలు ఏర్పడతాయి.
2: అంతేకాదు రవి, సైకిల్ బెల్ని మ్రోగించినప్పుడు, ఊయల ఊగేటప్పుడు, లోలక గడియారంలోని లోలకం ఊగుతున్నప్పుడు, గిటార్ తీగలు మీటినప్పుడు, ఇలా అనేక సందర్భాలలో మనం ఆ వస్తువులలో కంపనాలను చూడొచ్చు. ఇలా ఒక వస్తువుని మనం ఉత్తేజపరిచినప్పుడు ఆ వస్తువులో ఏర్పడే కంపనాలనే మనం ఆ వస్తువు సహజ కంపనాలు అంటామన్నమాట. అయితే ఇలా ప్రతిసారి వస్తువు తన సహజ కంపనాలతోనే కంపించాలని లేదు. కొన్నిసార్లు వస్తువు తన సహజ పౌనఃపున్యంతో కూడా కంపించదు, తెలుసా?
1: అవునా.
2: కొన్నిసార్లు వస్తువులు బాహ్య కంపనాల ప్రభావం వల్ల కూడా కంపిస్తాయి. ఇలా కంపించినప్పుడు ఆ వస్తువులు వాటి సహజ పౌనఃపున్యంతో కంపించవు, తెలుసా? వస్తువులలో ఏర్పడే ఇటువంటి కంపనాలనే మనం బలాత్కృత కంపనాలు అంటాం.
0: మావయ్య, అంటే సహజ కంపనాలు కలిగిన వస్తువు దాని పౌనఃపున్యంతో కంపిస్తుంది, బలాత్కృత కంపనాలతో ఉన్న వస్తువు బయటి వస్తువు పౌనఃపున్యంతో కంపిస్తుంది, అంతే కదా మావయ్య?
2: సరిగ్గా చెప్పావు గీత. ఇందాక బ్యాండ్ మేళం వచ్చినప్పుడు గిన్నెలు అదిరాయని చెప్పారు చూడండి, అక్కడ ఆ గిన్నెలలో బలాత్కృత కంపనాలు ఏర్పడ్డాయన్నమాట.
1: మావయ్య, నాకు కూడా అర్థమైంది. స్టీల్ గిన్నెను మనం కదిలించకపోయినా బయటి బ్యాండ్ మేళం కంపనాల వల్ల స్టీల్ గిన్నె కూడా అదిరింది. అంటే ఆ స్టీల్ గిన్నె తన సహజ పౌనఃపున్యంతో కాకుండా బయటి బ్యాండ్ మేళం నుండి వెలువడిన కంపనాల పౌనఃపున్యంతో కనిపించింది, అంతేకదా మావయ్య?
2: వెరీ గుడ్ రవి, చాలా చక్కగా అర్థం చేసుకున్నావు. ఇక్కడ బ్యాండ్ మేళం నుండి వెలువడే కంపనాల పౌనఃపున్యం వస్తువు సహజ పౌనఃపున్యం ఒకటే కానక్కర్లేదు. ఇంకా ఈ బలాత్కృత కంపనాల్లో కంపన పరిమితి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే స్టీలు గిన్నె కొంచెంసేపు కంపించి ఆగిపోయినట్టనమాట. ఇలా కాలంతో పాటు కంపన పరిమితి తగ్గిపోతుంటే అటువంటి కంపనాలను మనం అవరుద్ధ కంపనాలు అంటాం.
1: మరి కంపన పరిమితి అన్నావు, అంటే ఏమిటి మావయ్య?
2: ఏంటంటే వస్తువు తన మధ్యమ స్థానం నుండి కదిలే గరిష్ట దూరాన్ని ఆ వస్తువు కంపన పరిమితి అంటాం. ఉదాహరణకు నిశ్చల స్థితిలో ఉన్న ఒక ఊయలను ఊపామనుకోండి, అది నిశ్చల స్థితి నుండి ఒక వైపుకి వెడుతుంది కదా. అలా వెళ్లేప్పుడు అది కదిలే గరిష్ట దూరాన్ని ఆ ఊయల కంపన పరిమితిగా చెప్తామన్నమాట. మరి ఆ ఊయలను ఒక్కసారి ఊపి వదిలేశామనుకోండి, ఏం జరుగుతుందో ఊహించండి.
3: ఊయల కదిలే దూరమేమో క్రమక్రమంగా తగ్గిపోతుంది, ఇంకా కొంతసేపటికి అది ఆగిపోతుంది మావయ్య.
2: ఇలా ఊయలను ఒక్కసారి ఊపి వదిలేస్తే దాని కంపన పరిమితి తగ్గి చివరకు నిశ్చల స్థితికి వస్తుంది కదా. ఇలా కాలంతో పాటు కంపన పరిమితి తగ్గిపోతుంటే వస్తువులో ఏర్పడే కంపనాలనే అవరుద్ధ కంపనాలు అంటాం. అంటే ఇక్కడ ఊయలలో ఏర్పడిన కంపనాలు అవరుద్ధ కంపనాలకు ఉదాహరణ అన్నమాట.
0: మావయ్య, మరి రేడియో గరగర శబ్దం రేడియో ట్యూన్ చేసినప్పుడు తగ్గిందిగా, అది కూడా ఈ బలాత్కృత కంపనాల వల్లేనా?
2: చాలా మంచి ప్రశ్న వేశావు గీత. అక్కడ కూడా బలాత్కృత కంపనాలే, కానీ అది బలాత్కృత కంపనాల్లో ఒక ప్రత్యేకమైన రకం. దీనినే మనం అనునాదం అంటాం.
1: మావయ్య, ఈ అనునాదం అంటే ఏమిటో కొంచెం వివరంగా చెప్పవా ప్లీజ్.
2: ఈ అనునాదాన్ని ఆంగ్లంలో రెజునెన్స్ అంటాం. ఇది ఒక లాటిన్ పదం నుండి వచ్చింది. ఆ పదానికి అర్థం బయటకు బిగ్గరగా వచ్చే ధ్వని అని.
0: మావయ్య, మరి అనునాదం ప్రత్యేకమైనదన్నావు కదా, ఏమిటి దాని ప్రత్యేకత?
2: అనునాదం ఏర్పడడానికి రెండు వస్తువులకు ఒకే సహజ పౌనఃపున్యం ఉండాలి. అప్పుడు ఆ రెండు వస్తువులలో ఒకదానిని కంపింపచేస్తే దాని ప్రభావం వల్ల రెండవ వస్తువు కూడా కంపిస్తుంది. దీనినే మనం అనునాదం అంటాం.
0: ఇక్కడ కూడా ఒక వస్తువులోని కంపనాల ప్రభావం వల్ల రెండవ వస్తువు కంపిస్తోంది కదా, అందుకు వాటిని బలాత్కృత కంపనాలని పిలవచ్చా మావయ్య?
2: అవి బలాత్కృత కంపనాలే, అయితే వీటికొక ప్రత్యేకత ఉంది. మొదటిది, ఆ రెండు వస్తువుల పౌనఃపున్యాలు సమానం. ఇక రెండవది, ఈ అనునాదంలో కంపన పరిమితి క్రమంగా పెరుగుతూ పోతుంది. అంటే సాధారణంగా బలాత్కృత కంపనాల్లో కాలంతో పాటు కంపన పరిమితి

0: క్రమంగా తగ్గుతుంటే అనునాదంలో కాలంతో పాటు కంపన పరిమితి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అందుకే సాంకేతిక నిపుణులు భవనాలు, వంతెనలు నిర్మించేటప్పుడు వాహనాల తయారీలో వాటి సామర్థ్యాన్ని, పరిసరాలను దృష్టిలో ఉంచుకొని వాటి పౌనఃపున్యం, వినిమయ పౌనఃపున్యం వేరువేరుగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ అలా జరగకపోతే అది ప్రమాదాలకు దారితీస్తుంది.
1: ప్రమాదాలా మావయ్యా, అనునాదంలో ఏం ప్రమాదాలొస్తాయి?
0: అవును రవి, ప్రమాదాలే. అమెరికాలో వాషింగ్టన్ అనే నగరం ఉంది కదా, అక్కడ 1940 July 1 తకోమా నేరోస్ అనే బ్రిడ్జిని ప్రారంభించారు. 4 తర్వాత ఆ బ్రిడ్జి కూలిపోయింది. దీనికి కారణాలను పరిశీలిస్తే అక్కడ వీచే గాలుల సహజ పౌనఃపున్యం, ఆ బ్రిడ్జి సహజ పౌనఃపున్యానికి సమానమయ్యాయి. ఇంకేముంది, వాటి మధ్య అనునాదం ఏర్పడి ఆ బ్రిడ్జి కంపన పరిమితి క్రమంగా పెరుగుతూ పోయి చివరకు కూలిపోయిందనమాట. అదర్ర సంగతి.
2: అమ్మో, దీని వలన ఇంత ప్రమాదమా?
0: అవును గీత, ఇటువంటిదే ఇంకొక సంఘటన కూడా ప్యారిస్లో జరిగింది. అక్కడ సీన్ నది మీద బ్రిడ్జి కూడా ఇలాగే కూలిపోయింది.
1: మావయ్యా, అంటే ఈ బ్రిడ్జి కూడా గాలుల వల్లే కూలిపోయిందా?
0: కాదు రవి, ఆ బ్రిడ్జి మీద సైనికులు కవాతు చేశారు. కవాతంటే అందరూ కలిసి ఒకేసారి అడుగులు వేయడమే కదా. అలా వేసినప్పుడు వారి అడుగుల పౌనఃపున్యం, ఆ బ్రిడ్జి పౌనఃపున్యం సమానమయ్యాయి. అప్పుడు వాటి మధ్య అనునాదం ఏర్పడి బ్రిడ్జి కంపన పరిమితి క్రమంగా పెరుగుతూ పోయింది. దానివలన అది ఎంత బలమైన బ్రిడ్జి అయినప్పటికీ కూలిపోక తప్పదు కదా.
1: మావయ్యా, మరి ఇలా అన్ని బ్రిడ్జిలు కూలిపోతుంటే ఎలా?
0: మరి అందుకే కదా, సైనికులను బ్రిడ్జి దాటేటప్పుడు కవాతుతో కాకుండా సాధారణ నడకతో దాటమని చెప్పేది.
2: ఓహో, అదా సంగతి. సాధారణ నడకతో దాటితే అనునాదం ఏర్పడదు, కాబట్టి బ్రిడ్జి సురక్షితంగా ఉంటుంది, అంతే కదా మావయ్యా?
0: కరెక్ట్గా చెప్పావు గీత. శాస్త్ర విజ్ఞానం ప్రత్యేకత కూడా అదే కదా. ప్రమాదాలు జరిగినప్పుడు దానికి శాస్త్రీయమైన కారణాలను అన్వేషించడం ద్వారా భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించుకోవచ్చన్నమాట.
1: మావయ్యా, మరి ఈ అనునాదం అనేది మనకి ఉపయోగపడే సందర్భాలు లేవా?
0: లేకేం రవి, మనం రేడియోలో స్టేషన్ ఎంచుకుంటున్నాం కదా, అంటే రేడియో స్టేషన్లోని ప్రసారిణి నుండి విడుదలైన విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యాన్ని రేడియోలో సవరిస్తున్నామన్నమాట. ఇంకేముంది, పౌనఃపున్యాలు సమానమై ఆ రెండింటి మధ్య అనునాదం ఏర్పడి ధ్వని బిగ్గరగా వినిపిస్తుంది. అంటే రేడియో కేంద్రం ప్రసారం చేసే విషయాలను మనం స్పష్టంగా వినగలుగుతున్నామన్నమాట.
2: ఓహో, అదా సంగతి. రేడియోని ట్యూన్ చేసి స్టేషన్ని ఎంచుకోవడం అంటే వాటి పౌనఃపున్యాలు సమానం చేసి అనునాదాన్ని ఏర్పరచడమా? చాలా బాగుంది మావయ్యా. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పవా ప్లీజ్?
0: మీరు కాంతి పాఠంలో లేజర్ కాంతి గురించి నేర్చుకున్నారు కదా.
2: అవును.
0: ఈ లేజర్ కాంతి ప్రధాన లక్షణం సంబద్ధత. లేజర్ ఉత్పత్తిలో ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. లేజర్ కాంతి కుహరంలో దృశ్యకాంతి అనునాదం వల్ల సంబద్ధత అనేది ఏర్పడుతుందన్నమాట. అందుకే దీనిని మనం దృక్ సంగీతం అని కూడా చెప్పుకుంటాం. ఈ సంబద్ధత వల్లనే లేజర్ కాంతిలో చాలా ఎక్కువ శక్తిని, అంటే 10^13 శక్తిని అతి తక్కువ ప్రదేశంలో, అంటే 10^-6 meters, అంటే అదేనరా 1,000,000 ప్రదేశంలో కేంద్రీకరించడం సాధ్యపడుతుందన్నమాట.
1: అవును మావయ్యా, లేజర్ లైట్ నేను చూశాను, చాలా చిన్న బిందువులా ఏర్పడుతుంది, ఇంకా చాలా దూరం వెడుతుంది.
0: అదేనర్రా, బ్యాటరీ లైట్ కాంతి 4 వెదజల్లినట్లు వస్తే లేజర్ కాంతి సన్నని కిరణపుంజంలా ఎక్కువ దూరం ప్రయాణం చేసి చిన్న బిందువుని ఏర్పరచగలుగుతుంది. అంతేకాదు, విమానాల నమూనాలను రూపొందించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. విమానం రెక్కల పౌనఃపున్యం, విమానం ఇంజన్ కంపనాల పౌనఃపున్యం సమానం కాకుండా ఉండేటట్లు విమానం నమూనా రూపొందిస్తారు. లేకపోతే వాటి మధ్య అనునాదం ఏర్పడి విమానం కూలిపోయే ప్రమాదం ఉంది.
2: అమ్మో, అంటే విమానాల తయారీలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట.
0: అంతేకదా మరి. ఇంకా భూకంపాలు వచ్చినప్పుడు భూకంప తరంగాలు ఏర్పడతాయని నేర్చుకున్నారు కదా. ఈ తరంగాల పౌనఃపున్యం కట్టడాల సహజ పౌనఃపున్యం సమానమైతే అనునాదం ఏర్పడి కట్టడాలు కూలిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా బాగా ఎత్తుగా ఉండే భవనాల పౌనఃపున్యం భూకంప తరంగాల పౌనఃపున్యం కన్నా తక్కువగాను, ఎత్తు తక్కువగా ఉండే భవనాల పౌనఃపున్యం భూకంప తరంగాల పౌనఃపున్యం కన్నా ఎక్కువ ఉంటుంది.

0: అలాగా? అంటే భూకంప తరంగాల వల్ల మధ్యస్థంగా ఉండే కట్టడాలకే ఎక్కువ ప్రమాదం అన్నమాట.
1: అవును రవి, అందుకే ఇంజనీర్లు భవన నిర్మాణాల నమూనాను రూపొందించేటప్పుడు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటారు. అంతేకాదు, మనం నడిపించే వాహనాలలో కూడా అనునాదం ఏర్పడుతుంది. వాహనాన్ని ఒక ప్రత్యేక వేగంతో నడిపినప్పుడు వాహనపు ఇంజనుకు ఇతర భాగాలకు మధ్య అనునాదం ఏర్పడుతుంది. సరేగాని పిల్లలు, మీకు ఊయల ఊగడం చాలా ఇష్టం కదూ? ఊయల ఊగేటప్పుడు మీరు ఎక్కువ ఎత్తుకు ఎలా వెళ్ళగలుగుతారు ఆలోచించండి.
2: దాంతేముంది మావయ్య, ఊపేవాళ్లు వెనక నుండి బలంగా తోస్తే సరిపోతుంది.
1: కాదు గీత, ఈ ఊయల ఊపడానికి కూడా నేర్పు కావాలి. ఊయల కంపనాల సహజ పౌనఃపున్యంతో సమాన పౌనఃపున్యం గల బలంతో ఊయలను నిడితే దానిలో అనునాదం ఏర్పడి అత్యధిక కంపన పరిమితితో ఊగుతుంది. అంటే మనం ఎక్కువ ఎత్తుకు పెడతామన్నమాట. అంతేకాదర్రా, మనం ఉపయోగించే సంగీత వాయిద్య పరికరాలలో కూడా అనునాదాన్ని గమనించవచ్చు.
0: సంగీత వాయిద్యాలలో అనునాదం ఎలా ఉపయోగపడుతుంది మావయ్య?
1: ఒక తీగను చేతితో పట్టుకుని మీటావనుకో, ఎంత ధ్వని వస్తుంది?
2: చాలా కొంచెమే వస్తుంది మావయ్య.
1: గుడ్. మరి అదే తీగను గిటారుకు అమరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తీగను మీటినప్పుడు ధ్వని పెద్దగా వస్తుంది. దీనికి కారణమేంటో నీకు తెలుసా? గిటార్లో తీగలు గాలితో నింపబడిన చెక్క పెట్టెపై అమర్చబడి ఉంటాయి. తీగను మీటితే అది దాని సహజ పౌనఃపున్యంతో కంపిస్తుంది. అప్పుడు పెట్టెలోని గాలికణాలు కూడా అదే పౌనఃపున్యంతో కంపిస్తాయి. గిటార్లో అప్పుడు ఏర్పడిన అనునాదం వల్ల మనకు ధ్వని బిగ్గరగా వినిపిస్తుంది. ఇప్పుడు మీ స్నేహితులను ఆశ్చర్యపరచడానికి మీరు ఇంట్లో కూడా చేయగల ఓ చిన్న ప్రయోగం చెప్పనా?
0: చెప్పు మావయ్యా, ప్లీజ్.
1: అల్యూమినియంతో చేసిన ఒక పొడవైన ఖాళీ గొట్టాన్ని తీసుకోండి. ఆ గొట్టం పొడవున వేళ్లతో పామితే మనకు బిగ్గరగా ధ్వని వినిపిస్తుంది. అంటే అనునాదం ఏర్పడిందన్నమాట. ఇక్కడ మన చేతికి అల్యూమినియం గొట్టానికి మధ్య ఘర్షణ వల్ల అల్యూమినియం గొట్టంలో కంపనాలు ఏర్పడతాయి. ఈ కంపనాలేమో గొట్టంలోని గాలి కణాలను కంపింపచేస్తాయి. ఇంకేముంది, ఈ రెండు రకాల కంపనాలు, అంటే గొట్టంలో ఏర్పడిన కంపనాలు గాలి కణాల కంపనాల పౌనఃపున్యాలు సమానమై అనునాదం ఏర్పడుతుంది. మనకు బిగ్గరగా ధ్వని వినిపిస్తుంది.
2: అనునాదం గురించిన ఈ విషయాలన్నీ మా ఫ్రెండ్స్కి చెబుతాను. ఇంకా ఈ ప్రయోగాన్ని కూడా చేసి చూపిస్తాను మావయ్య.
1: సరే, కాని మీ ఫ్రెండ్స్కు చూపించే ముందు ఆ ప్రయోగాన్ని ఒకసారి చేసి చూసుకో.
2: అలాగే మావయ్య, తప్పకుండా.
0: మేము విన్న ఈ విషయాలన్నీ నా ఫ్రెండ్స్కు చెప్తాను.
1: అలాగే, గుడ్. చెప్పండి.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం బలాత్మక కంపనాలు అనునాదం సైన్స్ పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్య కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం మూలకాలు వర్గీకరణ సైన్స్ పాఠం వింటారు.
4: పిల్లలు, టీవీ కట్టేసి రండి, భోజనాలు చేద్దాం. అమ్మా గీత, నాన్నను కూడా భోజనానికి రమ్మను.
2: అలాగే అమ్మా.
5: ఆహా, వాసన అదిరిపోతోంది, నోట్లో నీళ్లుతున్నాయి. త్వరగా పెట్టమ్మా.
4: అలాగే నాన్నా.
2: అమ్మా, నాకు ఆ కూర వెయ్యకు, నాకు ఆకుకూరలు ఇష్టముండవని తెలుసు కదా.
4: అలాగంటే ఎలాగమ్మా? అన్ని కూరలు తినాలి, ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా?
5: అవును చెల్లి, ఆకుకూరల్లో రక్త కణాలు ఏర్పడడానికి అవసరమైన ఐరన్, ఎముకల బలానికి పనికి వచ్చే కాల్షియం, ఇంకా మెగ్నీషియం, మ్యాంగనీస్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు తోడ్పడతాయి.
2: ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ ఏంటన్నయ్యా?
5: ఇవన్నీ వివిధ మూలకాలు చెల్లి. ఇంతేకాదు, ఇంకా వెండి, బంగారం, అల్యూమినియం, మనం పీల్చే గాల్లోని ఆక్సిజన్, ఇవన్నీ మూలకాలే.
6: అంతేకాదమ్మా, మనం వాడే ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. ఇది సోడియం క్లోరిన్ మూలకాల కలయిక వల్ల ఏర్పడింది. మరి రెండు వాయువుల కలయిక వల్ల ఏర్పడిన ద్రవమేంటో మీకు తెలుసా?
2: వాయువులతో ద్రవమా?
5: నేను చెప్తాను. హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు వాయు రూపంలో ఉంటాయి. ఈ రెండూ కలిసి ద్రవ రూపంలో ఉన్న నీరు ఏర్పడుతుంది.
6: వెరీ గుడ్.
2: నానా, మరి మూలకాలు ఎన్నున్నాయి?
6: ఈరోజు వరకు మనకు తెలిసిన మూలకాల సంఖ్య 115.

0: వీటిలో కేవలం 92 మాత్రమే ప్రకృతిలోని మూలకాలు. మిగిలిన 23 మూలకాలను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేశారు.
1: నాన్నా, ఇన్ని మూలకాలను శాస్త్రవేత్తలు ఎలా అధ్యయనం చేస్తారు? వాటి భౌతిక రసాయనిక ధర్మాలను విడివిడిగా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదా?
0: అవును రవి, అందుకే మన శాస్త్రవేత్తలు మూలకాలను వర్గీకరించడం ద్వారా వాటి ధర్మాల అధ్యయనాన్ని సులభతరం చేశారు.
2: చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నా, ఆ వర్గీకరణ గురించి మాకు చెప్పవా ప్లీజ్?
0: ఓకే, అలాగేనమ్మా. త్వరగా భోజనాలు పూర్తి చేయండి, తీరుబడిగా మూలకాల వర్గీకరణ గురించి వివరిస్తాను.
1: అలాగే నాన్నా. నాన్నా, భోజనం పూర్తయిందిగా, ఇప్పుడు చెప్పు మూలకాల వర్గీకరణ గురించి.
0: తప్పకుండా. మూలకాలను వర్గీకరించాలి అని ఆలోచన చేసిన శాస్త్రవేత్త బెర్జీలియస్. ఇతను మూలకాలను లోహాలు అలోహాలుగా విభజించాడు.
1: ఓహో నాన్నా, మరి మూలకాలన్నీ తప్పనిసరిగా లోహాలు కానీ అలోహాలు కానీ అయి ఉంటాయా?
0: కానవసరం లేదు రవి. కొన్ని మూలకాలు లోహాలు అలోహాలు రెండింటి ధర్మాలను ప్రదర్శించాయి. వాటిని ఏ గ్రూపులో ఉంచాలి అనేది అప్పటి శాస్త్రవేత్తలకు కష్టమైపోయింది.
1: నాన్నా, మరి మూలకాలను ఏ ధర్మం ఆధారంగా వర్గీకరించారు?
0: 19వ శతాబ్దం ప్రారంభంలో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీని ప్రకారం పరమాణువులు విభజింపశక్యం కాని స్వతంత్ర కణాలని, పరమాణు భారం వాటి ప్రధాన ధర్మమని వివరించాడు. అయితే ఇతను మూలకాలను పరస్పరం సంబంధం లేని, అనగా ఏ విధమైన ఉమ్మడి ధర్మాలు లేని ప్రాథమిక పదార్థాలుగా భావించాడు.
2: మరి మొట్టమొదటి మూలకాలకు ఉమ్మడి ధర్మాలుంటాయని ఎవరు గుర్తించారు నాన్నా?
0: మంచి ప్రశ్న వేశావు గీత. 1815వ సంవత్సరంలో ప్రౌట్ అనే శాస్త్రవేత్త పరమాణు భారం అనేది మూలకాలకుండే ఉమ్మడి ధర్మమని మొట్టమొదటిసారి ప్రకటించడం జరిగింది. దీన్ని ప్రాతిపదికగా 1817వ సంవత్సరంలో డోబరైనర్ అనే శాస్త్రవేత్త మూడేసి మూలకాలను ఒక గ్రూపుగా పేర్కొనడం జరిగింది. వీటినే డోబరైనర్ త్రికములు అని మనం చెప్పుకుంటున్నాం.
1: నాన్నా, మరి డోబరైనర్ ఏ మూడు మూలకాలను ఒక గ్రూపుగా పేర్కొన్నాడు?
0: మూడు మూలకాల పరమాణు భారాలు దాదాపు సమానంగా ఉన్న మూలకాలను ఒక త్రికముగా పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణ ఫెర్రస్, కోబాల్ట్, నికెల్. ఈ మూడు మూలకాల పరమాణు భారాలు దాదాపు సమానం. ఫెర్రస్ 55.85 గ్రాములు, కోబాల్ట్ 58.93 గ్రాములు, అలాగే నికెల్ 58.69 గ్రాములు. అంతేకాదు రవి, మొదటి చివరి మూలకాల పరమాణు భారాల సరాసరి మధ్య మూలక పరమాణు భారానికి సమానమైన మూలకాలను కూడా త్రికము అని డోబరైనర్ చెప్పాడు.
2: నాన్నా, అట్లాంటి త్రికము ఒకదానికి ఉదాహరణ చెప్పవా?
0: తప్పకుండానమ్మా. మరి కాగితం కలంతో సిద్ధంగా ఉన్నారు కదూ? రాసుకోండి. క్లోరిన్ పరమాణు భారం 35 గ్రాములు, బ్రోమిన్ 80 గ్రాములు, అయోడిన్ 127 గ్రాములు. ఇప్పుడు క్లోరిన్ అయోడిన్ల పరమాణు భారాలు కలిపి రెండు చేత భాగించండి.
1: 35 మరియు 127ల మొత్తం 162 గ్రాములు. దీనిని రెండుచే భాగిస్తే 81 గ్రాములు.
2: అరే నాన్నా, ఇది బ్రోమిన్ పరమాణు భారంకి చాలా దగ్గరగా ఉంది కదా?
0: అవునమ్మా, అందుకే క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్లను ఒక త్రికముగా పేర్కొనడం జరిగింది. ఈ మూడింటి భౌతిక రసాయనిక ధర్మాలు ఒకే విధంగా ఉంటాయని గమనించవచ్చు.
1: నాన్నా, మరికొన్ని త్రికములు ఉదాహరణగా చెప్పవా?
0: అదేవిధంగా లిథియం, సోడియం, పొటాషియం, ఇంకా సల్ఫర్, సెలేరియం, టెలూరియం కూడా ఈ త్రికములకు ఉదాహరణలే.
2: కానీ ఇక్కడ మూడేసి మూలకాలను మాత్రమే ఒక గ్రూప్గా తీసుకున్నాము కదా?
0: అవునమ్మా, అందుకే మిగిలిన శాస్త్రవేత్తలు అన్ని మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నించారు.
1: మరి ఇంకా ఏ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు నానా?
0: 1850వ సంవత్సరంలో పెటన్ కోఫర్, 1862లో డీచా కోర్టేస్లు మూలకాల వర్గీకరణకు ప్రయత్నించారు. అయితే డోబరైనర్ తర్వాత చెప్పుకోదగ్గ వర్గీకరణ చేసినది మాత్రం

0: జాన్ న్యూలాండ్స్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త.
1: నానా, న్యూలాండ్స్ మూలకాలను ఏ ప్రాతిపదికన వర్గీకరించారు?
0: చెబుతాను కానీ ముందు ఇది చెప్పండి, మన భారతీయ సంగీతంలో స్వరాలు ఎన్ని?
1: 7 నానా. మరేమో అవి? సా, రి, గ, మ, ప, ధ, ని.
2: అబ్బో, 7 నుండి సంగీతం క్లాస్కి వెళ్తే స్వరాల పేర్లు సరిగ్గా తెలిసాయి.
1: వీటినే సప్తస్వరాలు అంటారు కదా నానా?
0: అవునమ్మా, ఈ 7 స్వరాల తరువాత తిరిగి 8వ స్వరంగా సా వస్తుంది.
2: మూలకాల వర్గీకరణకు దీనికి సంబంధం ఏమిటినానా?
0: ఆ, వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. మన న్యూలాండ్స్ మహాశయుడు మూలకాలను పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ఇలా అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలకం ధర్మాలను పోలి ఉన్నాయి.
1: అంటే సంగీతంలో ఉన్న 8వ స్వరం మొదటి స్వరం అయినట్లానా?
0: అవునమ్మా, ఇలా 8వ మూలకం వద్ద ధర్మాలు పునరావృతం అయ్యాయి కాబట్టి దీన్ని అష్టక సిద్ధాంతం అంటాం. దీనిలో అష్ట అంటే 8 అన్నమాట.
2: చాలా ఆసక్తికరంగా ఉంది నాన్నా. మరిప్పుడు మనం ఈ వర్గీకరణతోనే మూలకాలను అధ్యయనం చేస్తున్నామా?
0: లేదు రవి, న్యూలాండ్స్ ప్రతిపాదించిన ఈ అష్టక పరికల్పన అనేది మొదటి కొన్ని మూలకాలకు సరిపోయింది. మిగిలిన మూలకాలకు, అంటే భార మూలకాలలో, ఈ పద్ధతిలో సరియైన పోలిక లభించలేదు.
1: నాన్నా, ఆ మూలకాల వర్గీకరణకు ఎవరు ప్రయత్నించలేదా?
3: ప్రయత్నించకేమమ్మా. 1869వ సంవత్సరంలో రష్యాకు చెందిన మెండలీఫ్, జర్మనీకి చెందిన లోథర్ మేయర్లు దీనిపై ప్రయత్నాలు ప్రారంభించారు.
2: అంటే ఇద్దరు కలిసి పరిశోధన చేశారా నానా?
0: కాదు రవి, ఇద్దరు విడివిడిగానే పరిశోధనలు చేపట్టారు. వర్గీకరణకు పరమాణు ధర్మమే ఆధారమని ఊహించారు. అందుకని మూలకాలను పరమాణు భారం ఆధారంగా వర్గీకరించారు.
1: నానా, పరమాణు భారమే ఎందుకు తీసుకున్నారు?
0: ఎందుకంటే వారి ఊహ ప్రకారం వర్గీకరణకు ఆధారం పరమాణు ధర్మమని చెప్పుకున్నాం కదా. కానీ ఆ కాలానికి వారికి తెలిసిన పరమాణు ధర్మం పరమాణు భారం ఒక్కటే. కాబట్టి పరమాణు భారం ఆధారంగా మూలకాల వర్గీకరణ చేశారు.
2: అయితే ఇద్దరి మూలకాల వర్గీకరణ ఒకేలా ఉందా?
0: లేదు కన్నా. ఎందుకంటే మూలకాల వర్గీకరణకు లూథర్ మేయర్ వాటి భౌతిక ధర్మాలను తీసుకుంటే, మెండలీఫ్ వాటి రసాయన ధర్మాలను తీసుకున్నాడు. దీని కొరకు మెండలీఫ్ ఒక నియమాన్ని కూడా నిర్వచించాడు. ఆ నియమమేంటో ఊహించగలరా?
2: మూలకాల ధర్మాలు పరమాణు భారం మీద ఆధారపడతాయని చెప్పాడేమో.
0: వెరీ గుడ్ రవి, కరెక్ట్గా ఊహించావు. మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని చెప్పాడు. ఏమని చెప్పాడు గీత, నువ్వు ఒకసారి చెప్పు.
1: మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.
0: బాగా చెప్పావు. అయితే మెండలీఫ్ మూలకాలను పరమాణు భారాల ఆరోహణ క్రమంలో పట్టికలో పొందుపరచడమే కాకుండా కొన్ని మూలకాల ఉనికిని, ధర్మాలను ఊహించగలిగాడు.
2: మూలకాల ఉనికిని ఊహించడమా? అంటే?
0: అవును రవి, అప్పటికి కనుగొనబడని మూలకాలను కూడా ఉన్నాయని ముందే ఊహించి వాటికి పేర్లు పెట్టాడు.
1: మరి ఆ ఊహించిన మూలకాలు ఉన్నాయా నాన్నా?
0: ఓ, ఆ మూలకాలను వేరే శాస్త్రవేత్తలు తరువాత కనిపెట్టడం జరిగింది. ఉదాహరణకు పరమాణు భారం 68 గల మూలకం ఉంటుందని మెండలీఫ్ ఊహించి దానికి ఎకా అల్యూమినియం అని పేరు పెట్టాడు. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న గాలియం. దీన్ని 1875లో, అంటే మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఇచ్చిన 6 సంవత్సరాల తర్వాత, డెబో స్క్వాడ్రన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడన్నమాట.
2: ఇదొక్కటేనా నానా?
0: కాదు రవి, ఇలాగే పరమాణు భారం 44 గల మూలకం ఉంటుందని ఊహించి దానికి ఎకా బోరాన్ అని పేరు పెట్టాడు. ఈ మూలకాన్ని తరువాత, అంటే 1879లో, నిల్సన్ అనే శాస్త్రవేత్త కనుగొని దాన్ని స్కాండియం అని పిలిచాడు.
1: చాలా ఆసక్తికరంగా ఉంది, ఇంకా చెప్పవా నాన్నా?
0: అలాగేనమ్మా. జడవాయువులను ఈ పట్టిక ప్రారంభంలో, చివర 2 స్థానాలలోనూ అమర్చడం జరిగింది.
1: జడవాయువులా? అవేంటి నాన్నా?
2: నేను చెప్తాను చెల్లి, ఇవన్నీ

0: రసాయనికంగా చర్యలో త్వరగా పాల్గొనే మూలకాలు. అంతేగాక ఇవన్నీ వాయువులే కాబట్టి వీటిని జడవాయువులు అని చెప్తాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రెడాన్లు జడవాయువులు.
1: సరిగ్గా చెప్పావు రవి. అంతేకాకుండా సంయోజనీయత ఒకటి కలిగిన మూలకాలన్నీ మొదటి గ్రూపులోను, సంయోజనీయత రెండు కలిగిన మూలకాలన్నింటినీ రెండవ గ్రూపులోను చేర్చాడు.
2: మరి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న ఆవర్తన పట్టిక ఇదేనా నాన్న?
1: కాదు గీత, మెండలీఫ్ చక్కని పట్టిక తయారు చేసిన కొన్ని విషయాలను ఆ పట్టిక పూర్తిగా వివరించలేదు. ఎలాగంటే దీనిలో లోహాలు అలోహాలు కలిసే ఉన్నాయి, అలాగే ల్యాంథనైడ్లు ఆక్సినైడ్లు ఎక్కడ ఉండాలో వాటి స్థానం సరిగా నిర్ణయించలేదు. ఇంకా ఒకే గ్రూపులో ఉన్న మూలకాల ధర్మాలలో తేడాలు ఎక్కువగా ఉన్నాయి. మరేమో ఆ మూలకాల ఆక్సీకరణ స్థితులు వేరువేరు, అంతేనా అవి వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలకు అనుగుణంగా అమర్చలేదు.
2: ఎలక్ట్రాన్ విన్యాసమా? అదేంటన్నయ్యా?
0: ఇది పరమాణు నిర్మాణానికి సంబంధించినది. పరమాణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మౌలిక కణాలని మనకు తెలుసు కదా. పరమాణువులలో ఉండే ఈ ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాలలో నిండి ఉన్నాయో తెలిపేది ఎలక్ట్రాన్ విన్యాసం అన్నమాట.
1: వెరీ గుడ్.
2: ఓహో, అలాగా అన్నయ్యా. మెండలీఫ్ ఎలక్ట్రాన్ విన్యాసానికి అనుకూలంగా మూలకాలని ఎందుకు అమర్చలేదు?
1: మంచి ప్రశ్న గీత. మెండలీఫ్ మూలకాలను వర్గీకరించే సమయానికి పరమాణువును విభజించవచ్చని కానీ వాటిలో ఎలక్ట్రాన్లు ఉంటాయని కానీ తెలియదు. ఆ కాలంలో అప్పటికి దొరికిన సమాచారాన్ని బట్టి అతను వర్గీకరణ చేయటం జరిగింది.
0: అబ్బో, మేమివాళ చాలా విషయాలు నేర్చుకున్నాం నాన్న.
1: సరే పిల్లలు, ఇవాళ్ళకి కాపుదాము, వెళ్ళి హాయిగా ఆడుకోండి.
2: అలాగే నాన్న.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం బలాత్మక కంపనాలు అనునాదం, మూలకాలు వర్గీకరణ సైన్స్ పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన.

0: Hospital Building, JP Road, Bhimavaram.
1: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gall stones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే

0: ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య

0: కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: Hey, Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you! Let's do this!

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పి పళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా.

చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద

అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో శుభకార్యేషు మంత్రి కథ వింటారు. మధుమూర్తికి హఠాత్తుగా మెళకు వచ్చింది. టైం చూశాడు, తెల్లారగట్ల 4 అయింది. సాధారణంగా ఒకసారి నిద్రపోతే ఉదయం 7 గంటల దాకా నిద్రలేవడు. 55 సంవత్సరాలొచ్చినా అలాగే నిశ్చింతగా నిద్రపోతాడు. నిద్రలోని నిశ్చింత, మెళకువగా ఉన్నంతసేపు ఏవో ఆలోచనలే. అందరి గురించి ఆలోచించేవాళ్లకి నిత్యం ఎల్లవేళలా ఆలోచనలుంటాయి. ఎవరైనా నీకు నిశ్చింతగా నిద్రపడుతుందయ్యా, మాకైతే వయసు పెరిగిన కొద్దీ నిద్ర తొలగుతోంది అంటే మధుమూర్తి సమాధానం. భగవంతుడికి ఎవరికి ఏమివ్వాలో తెలుసు. నాకున్న సమస్యలకి సరిగ్గా నిద్రపోలేదనుకో నా ఆరోగ్యం క్షీణిస్తుంది. అసలు ఆ మాటకొస్తే ప్రాణికోటికి నిద్ర భగవంతుడిచ్చిన ఒక వరం. అన్ని విషయాలు మరచి ఆదమరచి నిద్రపోతే ఆ మర్నాడు అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించవచ్చు. మధుమూర్తికి ప్రస్తుతం వచ్చిన విషమ సమస్య తన కొడుకుని తన భార్య చెప్పినట్లు ఇంజనీరింగ్ చదివించడమా లేదా అని. తన కూతురు గురించి దాచిన డబ్బు ఇంజనీరింగ్ చదివించడానికి ఖర్చైపోతే దాచిన 1 లక్ష రూపాయలు మళ్ళీ పోగు చేయగలడా? ఎన్నాళ్ళో కష్టపడి తన సుఖాలను, సుఖాలేమిటి, కనీసం అవసరాలను కూడా వదులుకుని దాచిన డబ్బది ఇంకా ఎలాగా నిద్రపట్టదని లేచి కాఫీ పెట్టుకుని తాగాడు. అలా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మధుమూర్తి భార్య మాధవి కూడా లేచింది. మళ్ళీ ఈ ఇంజనీరింగ్ ప్రస్తావన తీస్తుందని ఇంకా ఇదవలేదు, కాసేపు నిద్రపో, ఈవేళ ఆదివారం కదా, నాకు సెలవు రోజు అన్నాడు. మీ స్కూలుకి సెలవే కాని మీ మనస్సుకి సెలవనేది లేదు కదా, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటూ మంచం దిగింది మాధవి. కాఫీ గ్లాసు చేతికిచ్చి మొదలుపెట్టింది. అది కాదండి, అన్నింటికీ భయపడితే ఏ పని చెయ్యలేం. వాడి ఇంజనీర్ అయితే వాడి చెల్లెలి పెళ్లికి సహాయం చెయ్యడా? భగవంతుని దయవల్ల ఈ ఊళ్ళోనే ఉద్యోగం వస్తే ఇక చెప్పేదేముంది. నెలకు కనీసం 7-8 వేలైనా వెనక్కేయచ్చు. దాంతో పిల్ల పెళ్లి సులువుగా చెయ్యొచ్చు. బాగుంది నువ్వు చెప్పేది. వెనుకటికెవరో లా స్టూడెంట్ని ఇంటి అద్దె ఇమ్మంటే తన లా కోర్స్ అయిపోయి అప్రెంటిస్ పూర్తయి లాయర్ అయి మంచి కేసులు 2-3 రాగానే అద్దె ఇచ్చేస్తానట్ట. ఇదెక్కడో చదివిన జోకులా ఉంది. అయినా మనకి సొంత అభిప్రాయాలు లేవు కదా, కార్యేషు మంత్రి అన్నారు. నేను చెప్పినట్లు వినండి, సంసారం బాగుపడుతుంది. ఏమిటో దురదృష్టం, స్కూల్లో మంచి పాఠాలు చెప్పే మాస్టర్గా పేరు సంపాదించిన మీకు నేను పాఠాలు చెప్పవలసి వస్తోంది అంది మాధవి. అవునులే, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి, జీవితమంతా మేము నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేర్చుకుని నేర్చుకుని నేర్పే స్థితికి ఎదిగాం. సర్లే కాని నీ మాట కాదని నేను సుఖంగా ఎలా ఉంటాను అని పిల్లాణ్ణి ఇంజనీరింగ్లో చేర్చడానికి నిర్ణయించాడు మధుమూర్తి. మొత్తం మీద మధుమూర్తి మాధవి దంపతుల పుత్రరత్నం ఇంజనీరింగ్ చదువు నిమిత్తం పొరుగూరు హాస్టల్లో మకాం పెట్టాడు. మధుమూర్తి మాస్టారు దాచిన 150,000 బిల్డింగ్ ఫండ్కి కట్టారు. మిగిలిన 50,000తో ఇంజనీరింగ్ కోర్సు 2 సంవత్సరాల వరకు అయింది. కష్టపడి తెల్లారిగాని ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు మాస్టారు. ఈ ధనార్జన నిమిత్తం నిత్య పూజలు మానేశారు. ఆయనకి రాను రాను దేహదారుఢ్యం తగ్గుతోంది. అలా అతి కష్టం మీద కుర్రాడి ఇంజనీరింగ్ పూర్తయింది. ఒకరోజు ప్రొద్దున్నే మాధవి పెదనాన్నగారు వచ్చారు. ఏమిటయ్యా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా విచ్చేశావు అని నవ్వుతూ పలకరించారు బావమరిదిని. ఏముంది బావుగారు, ఏది

స్వభానికి సంబంధించిన విషయాన్ని స్నానం చేసి దేవుని పూజ ముగించుకుని చెప్తే మంచిది అన్నాడు బావమరిది. ఈ మహానుభావుడు బహుమేధావి. విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు, తన కూతుర్ని ఈ ఇంటి కోడలిగా చెయ్యడానికి వచ్చి ఉంటాడు అనుకున్నారు మాస్టారు. మాస్టారి ఊహ తప్పు కాలేదు. స్నానాదులు ముగించుకుని తన కూతుర్ని దయతో మాస్టారి కొడుక్కి చేసుకోమని అడిగాడు. ఏమిటయ్యా నువ్వు, మొన్ననే కదా వాడి ఇంజనీరింగ్ పూర్తయింది, ఇంకా వాడు ఉద్యోగం వెతుక్కోవాలి. తన కాళ్ళ మీద తను నిలబడితే కదా ఇంకొకరికి ఆశ్రయం కలిగించగలడు. అయినా నాకు కూడా పెళ్ళేడికొస్తున్న పెళ్ళుంది కదా, ఈ ఇద్దరిలో అసలు ఎవరి పెళ్లి ముందు చెయ్యాలో మేమింకా నిర్ణయించుకోలేదు అన్నారు మాస్టారు. అప్పటికి ఆ ప్రస్తావన ఆపేద్దామని మాధవి, అన్నయ్య ప్రయాణ బడలికతో ఉండుంటావు, అన్నం తిని కాసేపు విశ్రమించు, సాయంకాలం మాట్లాడదాం అంది. అన్నం తిని అన్నగారు పడుకున్న తరువాత మళ్ళీ మధుమూర్తి మాస్టారికి పాఠాలు మొదలుపెట్టింది మాధవి. అదేమిటండి, వాడు గంపెడ ఆస్తో వచ్చి పెళ్ళనిస్తానంటే మీరు వాడికి అలా క్లాస్ తీసుకున్నారు? మా మేనకోడలు బంగారు బొమ్మ, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. సిరి వస్తుంటే మోకాలు అడ్డుపెడతారేమిటి, పిల్ల వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఈ పిల్లని చేసుకుంటే మంచి ఉద్యోగం దానంతటదే వస్తుంది. ఇంజనీరింగ్ చదివించడం విషయంలో కూడా మీరు చాలా అధైర్యపడ్డారు, నేను చెప్పినట్లు విన్నారు. కుర్రాడు లక్షణంగా ఇంజనీర్ అయ్యాడు కదా, ఇప్పుడు కూడా నా మాట వినండి, బాగుపడతాం. కార్యేషు మంత్రి అన్నారు కాని అసలు శుభకార్యేషు మంత్రి అనవలసింది అని ముగించింది మాధవి. ఏమిటో నాకు అర్థం కావటం లేదు, పెళ్ళైన తర్వాత స్కూల్లో తప్ప నేను నోరు విప్పడానికి కుదరటం లేదు. పెళ్లి చూపుల్లో గొంతు వణికిస్తూ మాట్లాడితే ఏదో బయస్తురాలవు మిత భాషనివి అనుకున్నాను. ఏకు మేకే కూర్చున్నావు అన్నారు మాస్టారు. అలా మేకునని జడ పదార్థంతో పోల్చకండి, లక్షణమైన తెల్లని వన్య కలదాన్ని నల్లని మేకుతో పోలుస్తారేమిటి? ఆడదాన్ని కనుక ఆడపిల్ల పెళ్ళి ఎంత కష్టమో తెలిసి మనకి ఒక ఆడపిల్ల ఉంది కదా అని నేను చెప్పాను. వాడు మీ కొడుకు, మీ ఇష్టం, మీ కుటుంబంలోకి బయట నుంచి వచ్చిందాన్ని, నా ఇష్టం ఎలా చెల్లుతుంది ఇక్కడ అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లే కనుక పిల్లవాడి అభిప్రాయం కూడా తీసుకుని సంబంధం ఖాయం చేసుకున్నారు. ఉద్యోగం రాకుండానే వివాహమైపోయింది ఇంజనీరింగ్ కుర్రాడికి. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మాధవి ఆనందానికి అంతులేదు. నే చెప్పలేదండి, మా మేనకోడలు లక్ష్మీదేవే, పిల్లాడికి పెళ్ళైన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది చూసారా, పోన్లే మేనత్త పోలిక రాలేదు, చాలా సంతోషం అని చమత్కరించారు మాస్టారు. కుర్రాడికి మంచి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో ఇక మన పిల్ల పెళ్ళైపోతే మనం ధన్యులం అంది మాధవి. ఎందుకవదు, శుభకార్యేషు మంత్రివి, నువ్వున్నావు కదా అన్నారు మాస్టారు. మాస్టారు దిగులుగా ఉన్నారు. కట్నాలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయి. దాచిన డబ్బైపోయింది. కట్నం లేకుండా ఎవరైనా దయతో తన పిల్లని చేసుకున్నా కనీసం 70,000 కానీ పెళ్ళవదు. ఇదే మాట మాధవితో అంటే, ఏం కంగారు పడకండి, పిల్లాడికి దగ్గర ఊళ్ళోనే కదా ఉద్యోగం, రోజు వెళ్ళొస్తుంటాడు, డబ్బు కూడబెట్టి పెళ్లి చేసేద్దాం అంది. ఉద్యోగం వచ్చిన 2 నెలలకి కుర్రాణ్ణి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి బదిలీ చేశారు. దీంతో మాస్టారు కృంగిపోయారు. అసలు ఈ పిల్ల పెళ్లి చెయ్యగలవా అని దిగులు పట్టుకుంది మాస్టారికి. ఇలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు తన భార్యని పిలిచి తన బాధంతా చెప్పుకున్నారు. కంగారు పడకండి, మీరు వెళ్ళి ఆ కంపెనీ యజమానితో ఒకసారి మాట్లాడి మన కష్టాలు చెప్పండి, అబ్బాయిని దగ్గర ఊళ్ళో వేస్తారేమో అంది మాధవి. కార్యేషు మంత్రి సలహా మేరకు ఆ కంపెనీ యాజమాన్యాన్ని స్వయంగా వెళ్లి కలిశారు మాస్టారు. ఆశ్చర్యం, అక్కడ జనరల్ మేనేజర్ చిన్నప్పుడు మాస్టారి దగ్గర చదువుకున్నవాడే. మాస్టారుతో, సార్ ఇదంతా మీరు పెట్టిన భిక్షే అంటూ చాలా గౌరవించాడు. గురువుగారి కొడుకుకు సంబంధించిన పర్సనల్ ఫైల్ తెప్పించి చూశాడు. అతను తనంతట తానే మహారాష్ట్రకి అడిగి బదిలీ చేయించుకోవడం వలన ఏం చెయ్యలేని తన అసక్తిని వ్యక్తం చేసి మాస్టార్ని పెద్ద మనస్సుతో తనను క్షమించవలసిందిగా ప్రార్థించాడు. విషయం తెలుసుకున్న మాస్టారు నిశ్చేష్టులైపోయారు, తిరుగు ప్రయాణమయ్యారు. కాలం ఎంత మారిపోయింది, మనుషులు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటి విషయాల్లో బాధ్యత లేకుండా ప్రవర్తించే ఇటువంటి కొడుకుల వలన తల్లిదండ్రులకి కలిగే వ్యధ ఊహించి చాలా బాధపడ్డారు. అసలు పిల్లలకి పరిపక్వత వస్తుందా అని మదనపడ్డారు. ఇలా బస్సులో ఆలోచిస్తున్న మాస్టారికి తమ గమ్యం వచ్చినా తెలియలేదు.

మాస్టారు, మనూరొచ్చింది అన్న మాటలు రెండవసారి చెబితేనే కాని వినపడలేదు. ఇంటికి వచ్చిన మాస్టార్ని కాయా పండా అని అడిగింది మాధవి. జరిగిన విషయం చెప్పి భార్య మనస్సుని గాయపరచడం ఇష్టంలేని మాస్టారు గంభీరంగా, కాయ పరిపక్వమైతే పండవుతుంది అని ముక్తిసరిగా చెప్పారు. ఆయన మాటలు అర్థం కాలేదు, కాని ఇందులో ఏదో గూఢార్థం ఉందని మాత్రం గ్రహించింది మాధవి. శ్రోతలింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో శుభకార్యేషు మంత్రి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు

0: హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: హలో లిజినెస్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి. సైబర్ సేఫ్ గా ఉండండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Go be

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకండి. మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు అస్త్రం కావచ్చు.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

అంటే మనకి ఇబ్బంది లేదు, ఉన్న పాటు నా కురిపిస్తాను గలగల గల గల గలా గలా. కాసులు రూకలు ఉన్న పాటు నా కురిపిస్తాను.

0: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. అచ్చమైన బంగారానికైనా మెరుగు అవసరం. మరి అచ్చ తెలుగు అమ్మాయికి వజ్రాలు వైడూర్యాలకైనా వన్నెలు అద్దాలి. మరి నిలువెత్త సౌందర్యానికి బంగారంతో పనిలేదు, వజ్రాల వెలుగులు అక్కర్లేదు. ఎంపిక సులువుగా, అలంకరణ త్వరగా పూర్తవ్వాలి. అంతేనా, అందరిలోనూ కొత్తగా ఇంకాస్త బ్రైట్గా కనిపించాలి. ప్రత్యేకం అనిపించే డిజైన్లను ఎప్పటికప్పుడు సొంతం చేసుకోవాలి, అది తక్కువ ధరలో. బంగారు నగలకు పోటీగా ఇమిటేషన్, పంకీ, కాస్ట్యూమ్, ప్లేటెడ్ ఆభరణాలు ఎన్నో అమ్మాయిలు

వరకు మనుషులను ఆకట్టుకుంటున్నాయి. ఇవే ఇప్పటి ట్రెండ్గా మారాయి. కలగాను మెరుపులగాను ఉండే ఈ డిజైనరీ ఆభరణాలను ఇష్టపడేవారు కొన్నేళ్ల పాటు ధరించాలంటే మన్నిక కోసం జాగ్రత్తలు ఎంతో అవసరం. బంగారు ఆభరణాలకు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో వీటికి అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. క్రిస్టల్, రంగురాళ్ళు మెరుపు పోకుండా ఉండాలంటే ధరించిన ఆభరణాలను తీసి భద్రపరచాలి. పర్ఫ్యూమ్, హెయిర్ స్ప్రే, నూనె, మద్యం లాంటివి ఆభరణాలపై పూతను దెబ్బతీస్తాయి. అలాగే మెరుపు కోల్పోవచ్చు. మెరుపు కోల్పోయిన రాళ్ళు, పూసలు, ముత్యాలు ధరించడానికి అనువుగా ఉండవు. బాడీ లోషన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చల్లగా పొడిగా ఉండే ప్రదేశంలో వీటిని జాగ్రత్త పరచాలి. ఆభరణాలను ధరించిన తర్వాత పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోకూడదు. పర్ఫ్యూమ్ ఆభరణాలను తగిలేలా స్ప్రే చేయకూడదు. అన్ని ఆభరణాలను ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్లో పెట్టి ఒకే చోట ఉంచరాదు. ఆభరణాలు విరిగిపోవడం, రాళ్ళు ఊడిపోవడం వంటివి జరగవచ్చు. ఆభరణాల పెట్టెలో పట్టు లేదా వెల్వెట్ పౌచ్లతో భద్రపరచాలి. ఆభరణాలు ధరించి నిద్రపోతే అసౌకర్యంగా ఉండడమే కాదు, అవి విరిగిపోవడం, రంగురాళ్ళు ఊడిపోవడం వంటివి జరగవచ్చు. అలాగే ఎక్కువ ఎండపడే చోట కూడా భద్రపరచకూడదు. ఆభరణాలు పెట్టే బాక్స్లో భద్రంగా పరచాలి. ఆ బాక్స్ కూడా పెద్ద పెద్ద విభాగాలతో కూడి ఉండాలి. ఆభరణాలు ధరించేవారు ఆభరణాలను తగిలించే హోల్డర్స్, కంఠాభరణాల స్టాండ్లు, ఆభరణాలు తీసుకోవడానికి అనువైన బాక్సులను సిద్ధం చేసుకోవాలి. ప్రయాణాల సమయంలో ఆభరణాలు తీసుకుని వెళ్ళేటప్పుడు అన్నిటికీ ఒకే చోట చుట్టేయకూడదు. దేనికి అది విడివిడిగా పెట్టాలి. సబ్బు, ఫేస్ క్రీమ్లు, మాయిశ్చరైజర్లు ఆభరణాలకు అంటకూడదు. దూది ఉండతోనూ, మెత్తని టూత్బ్రష్తో కొద్దిగా నీళ్లను అద్దుతూ శుభ్రపరచాలి. ఉన్న ఆభరణాలను కొద్దిగా పాడైపోయినా మరికొన్ని ఆభరణాలతో జత చేసి కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు ఇమిటేషన్ జ్యువెలరీ నిపుణులను సంప్రదించవచ్చు. ఆసక్తి ఉండాలనే కానీ పూసలు, రాళ్ళు, చైన్లను ఉపయోగించి కొత్త తరహా ఆభరణాలను రూపొందించుకోవచ్చు. కొన్ని చైన్లను చెవిరింగులుగాను, నెక్లెస్ ఎక్స్టెండర్స్గాను వాడవచ్చు, లేదా పెంపుడు జంతువులకు ట్యాగ్లుగాను వాడవచ్చు. ఆభరణాల ఎంపిక ధరించడం అనేది వ్యక్తిగత విషయం. కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు మీ గుర్తుగా ఆభరణాలను కానుకగా ఇచ్చేటప్పుడు వారి ఇష్టాయిష్టాలను గమనించాలి. మీరు ఇచ్చే కానుక ఎంత చిన్నదైనా తీసుకున్న వారికి అది ఆనందాన్ని కలిగించాలి, ఉపయోగపడాలి. విన్నర్ కథ లిజనర్స్, మీకోసం ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. రేడియో విష్ణు 90.4 వింటున్న శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బంగారు ఆభరణాలంటే అమ్మాయిలకు అమితమైన ప్రీతి. ఆభరణాల అలంకరణలో పుత్తడి బొమ్మలా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ బంగారం అందరికీ అందుబాటులో లేదు. అలాగని చుక్కల లోకం చేరిన బంగారు ధరలను చూసి ఇప్పుడు ఎవరూ ఢీలా పడడం లేదు. బంగారు ఆభరణాల డిజైన్లను పోలినవి, వాటిని మించినవి, రకరకాల లోహాలతో తయారైనవి సృజనాత్మకత గల నిపుణులు కళ్ళు చెదిరేలా సృష్టిస్తున్నారు, మార్కెట్లో కళ్ళ ముందు పెడుతున్నారు. బంగారు ఆభరణాలను పోలిన డిజైన్లు ఇప్పుడు అన్ని చోట్ల లభిస్తున్నాయి. వీటిని 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని కూడా అంటూ ఉంటారు. వీటిలో విలువైన రాళ్ళు రత్నాలు కూడా పొదిగి అందంగా తీర్చిదిద్దుతున్నారు. బంగారం మాత్రం ఉపయోగించని ఈ డిజైన్లు తక్కువ ధరకే లభిస్తూ అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాయి. వెండితో తయారు చేసిన ఆభరణాలపై పూతగా గోల్డ్ కోటింగ్ వేసిన జ్యువెలరీ కూడా ఈ జాబితాలోకి చేరుతుంది. ఖరీదు చాలా తక్కువ ఉండే లోహాలు, రంగురాళ్ళు, పూసలతో తయారు చేసిన ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటారు. ఇవి ఫ్యాషన్ దుస్తుల అందాన్ని మరింత బహిర్గతం చేసే విధంగా డిజైన్లు సృష్టిస్తున్నారు. చాలా వరకు దుస్తులకు మ్యాచింగ్ అయ్యే ఆభరణాలను కాస్ట్యూమ్ జ్యువెలరీ అంటారు. ఈ ఆభరణాలు ఎప్పుడూ చాలా తక్కువ ఖరీదులో ఉంటాయి. 1930 కాలంలో ఈ తరహా ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి. మరి కలప, పూసలు, ఎముకలు, బ్రాస్, టెర్రకోట, జంతువు దంతాలు, కొమ్మలు, పట్టు, దారాలు ఇలాంటి వాటితో తయారు చేసిన ఆభరణాలను జంక్ జ్యువెలరీ అంటారు. ప్రపంచంలోని స్త్రీలంతా బంగారం, వజ్రాలు, వెండి, ప్లాటినం ఆభరణాలే కోరుకుంటున్నారు అనుకోవడం పొరపాటు. జంక్ జ్యువెలరీ ధరించడం ఇప్పటికీ ట్రెండ్. పంకీ జ్యువెలరీగా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. విన్నర్ కథలిసినా ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం కడాయి దాల్ తట్కా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కడాయి దాల్ తట్కాని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. కందిపప్పు, నూనె, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, మిరప్పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి. కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసి

రెండు నిమిషాలు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి అందులో పప్పు వేసి కలిపి వేడివేడి చపాతీలో సర్వ్ చేస్తే సరి, ఎంతో రుచికరమైన కడాయి దాల్ తట్కా రెడీ అయిపోతుందండి. ఓకే లిజనర్స్, మరి మళ్ళీ ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు ఆయుష్మాన్ బాబా అనే ప్రోగ్రామ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఆరోగ్యమే మన సొంతదనమని అంటారు కాబట్టి ఈ కొన్ని నిమిషాలు మన ఆరోగ్యం కోసం కేటాయిద్దాం. ఈ కార్యక్రమంలో మనం ఆరోగ్య సంబంధిత చిట్కాలు, నిపుణుల సూచనలు మరియు ప్రేరణాత్మక కథనాలను తెలుసుకోబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. కుక్కలు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటి నుంచి కొన్ని పరాన్న జీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయవాల మీద ప్రభావం చూపిస్తాయండి. ముందుగా చిన్న సిస్టులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవవుతూ దేహంలో కొంత స్పేస్ ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తం అవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి మరియు వాంతులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ముప్పు కలుగుతుందండి. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి చాలా పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకని అందరూ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలండి. మరి ఈ కిట్ లో ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ ఎయిడ్ మాన్యువల్, ఇందులో ప్రథమ చికిత్స ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది, దాన్ని మనం క్షుణ్ణంగా చదవాలి. స్టెరిలైజ్ చేసిన గాజు రోల్, అతికించడానికి టేప్, చిన్న గాయాలకు వేసే రెడీమేడ్ బ్యాండేజీలు, ఎలాస్టిక్ బ్యాండేజ్, స్ప్లింట్స్, యాంటీసెప్టిక్ వైప్స్, యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ లేదా యాంటీబయోటిక్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్, సబ్బు మరియు హైడ్రోకార్టిజోన్ క్రీమ్, బ్రూఫెన్ వంటి నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరిగా ఉండాలండి. కత్తెర, సేఫ్టీ పిన్లు, ట్విజర్స్, వారి పారేయడానికి వీలుగా ఉండే పేపర్ టవల్స్ లేదా ఇన్స్టెంట్ కోల్డ్ ప్యాక్స్, కెలమైన్ క్రీమ్, థర్మోమీటర్, గ్లవ్స్, చిన్న పుస్తకంలో ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నెంబర్లు, ఫ్లాష్ లైట్, దానికి బ్యాటరీలు, ఇవన్నీ ఇంట్లో ఉండాల్సిన ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవండి. ప్రయాణాల్లో వీటితో పాటు జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు తగ్గించే మందులు కూడా ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వారికి వాటికి రోజు మందులు వాడేవారు ఆ మందులను కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదా, మీకోసం ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. సాధారణంగా ఆస్తమా వచ్చిన రోగులను పరిశీలిస్తే ఇందులో 75% మంది 7 ఏళ్ల వయసులోపు వారే. దీన్ని ఇండ్లలో పెద్దవారు పాల ఉబ్బసంగా వివరణిస్తూ ఉంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో అదే తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. చాలా వరకు ఇది వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుంచుకోవాలండి. ఒక రేసులో ఉన్న గుర్రాల్లో ఒకటి ముందుగానే కాస్త వెనకబడిపోయిందనుకోండి, అది పూర్తిగా పుంజుకుని ముందుకు రావడానికి. అయితే కొందరు పాల ఉబ్బసాన్ని నిర్లక్ష్యం చేసి వయసు పెరుగుతున్న కొద్దీ అదే తగ్గుతుందిలే అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో చికిత్స అందించకపోతే, ఎదుగుదల సమయంలో ఊపిరితిత్తుల్లో వికాసం సరిగ్గా జరగక కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి పాల ఉబ్బసం అదే తగ్గుతుందనే అపోహ మాత్రం ఎవరూ పడకండి. అది ఏ రకమైన ఉబ్బసమైనా చికిత్స మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలండి. అదే మనకు మేలు కూడా. ఇక వాతావరణ కాలుష్యం, ఏదైనా పడకపోవడం వంటి అంశాలతో ఇటీవల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆస్తమా మనకు కనిపిస్తుంది. ఓకే లిజనర్స్, విన్నారు కదా, నీటి చిట్కాలు మరియు సమాచారం మీ ఆరోగ్య జీవన శైలిలో మంచి మార్పులు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4. పప్పు విత్తనాల మీద జైవిక పూత. వేల సంవత్సరాలుగా కొద్దీ అర్ధశుష్క ప్రాంతాల్లో రైతులు జొన్నలు, రాగుల వంటి పుష్పధాన్యాలను పండించేవాళ్ళు. పశ్చిమాఫ్రికాలోని అనేక భూముల్లో జైవిక పదార్థాలు చాలా తక్కువ కాబట్టి చాలామంది రైతులు కంపోస్ట్ చేసిన ఎరువుతో నింపిన గుంటల్లో విత్తనాలను చల్లేవాళ్ళు. జాయ్ గుంటలు అనే పేరున్న వీటిలో వర్షపు నీళ్లు, జైవిక పదార్థాలు, పోషకాలు సరిగ్గా మొక్కలకు అవసరమైన చోటనే పోగై లభించేవి. కానీ మారుతున్న వాతావరణంలో వర్షాకాలంలో తొలకరిని అంచనా వేయడం మరింత అనూహ్యంగా మారింది. తొలకరి తర్వాత కరువు పరిస్థితులు దీర్ఘంగా కొనసాగితే నాటిన విత్తనాలు తేలికగా చనిపోతాయి. పైగా నాటిన విత్తనాలను పక్షులు, పురుగులు తినేశాయి కాబట్టి రైతులు మళ్లీ నాటాల్సి వస్తుంది. నాట్లు వేసిన తర్వాత కుటుంబపు పొలాల్ని కనిపెట్టి చూడడానికి పిల్లలను పురమాయించడం జరుగుతుంది. కానీ వాళ్లు పిట్టలని తోలగలిగారు గాని పురుగుల్ని ఏమి చేయలేరు. కొందరు రైతులైతే విత్తనాలకి ప్రమాదకరమైన రసాయనాల పూత పూస్తారు.
1: మేము పురుగు మందులు కొని నాట్లకి ముందు విత్తనాలకి కలిపేవాళ్లం. ఆ విత్తనాన్ని కొరికినవన్నీ చచ్చేవి. ఆడవాళ్లం, ముఖ్యంగా బిడ్డలకి పాలిస్తున్న మేము, మా బిడ్డలు రోగాల బారిన పడేవాళ్లం. విత్తనాలు మిగిలిపోతే వాటిని ఇంటికి తెచ్చి పిల్లలకి దూరంగా ఉంచాల్సి వచ్చేది. వాటిని తిన్న కోళ్లకి జబ్బు చేసేది. పిల్లలుంటే జాగ్రత్తగా ఉండాల్సింది.
0: విత్తనాలను పురుగుల మందులతో శుద్ధి చేయడంలో ఉన్న ప్రమాదాల గురించి పల్లె ప్రాంతాల్లోని డాక్టర్లకి బాగా తెలుసు.
2: కొందరు తల్లులు పురుగులు మందు కలిపిన చేతులతోనే తమ బిడ్డలకి స్తన్యాన్ని ఇచ్చేవాళ్లు. దానివల్ల బిడ్డ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినగలదు. మా దగ్గరికి వాంతులు, అలర్జీ కేసులు వచ్చాయి. ఈ పురుగు మందుల వల్ల వాడిన వ్యక్తుల్లో గుండె జబ్బులు, శ్వాసకి సంబంధించిన రోగాల వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కనిపించడం, వాళ్ళు మరణించడం కూడా జరిగేది.
0: ఈ వీడియోలో బుర్కినా ఫాసోలోని సృజనాత్మకత గల రైతులు కొందరు సహజమైన దినుసులతో విత్తనాలకు పూత పూసి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. పక్షులు, పురుగులు ఆహారమైన గింజల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విత్తనాల ఆకారాన్ని, రంగుని మార్చితే వాటిని అవి గుర్తుపట్టనే లేవు. శతాబ్దాల తరబడి భారతదేశంలోని రైతులు విత్తనాలకి పల్చటి పేడని పూతగా వేసేవారు. బుర్కినా ఫాసోలోని రైతులు కూడా ఈ మధ్యనే తమ విత్తనాలకి పూత వేయడాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ పూత బంకమన్ను, కంపోస్ట్, బూడిదల మిశ్రమం.
1: ఉడతలు, ఎలుకలు, అడవి పంది కొక్కులు, గిన్నెపిట్టలు, కోళ్ల వంటి నేల మీద తిరిగే శత్రువుల నుంచి, మట్టిలోని చీమల వంటి శత్రువుల నుంచి మా విత్తనాలని కాపాడుతుంది. అది దీనికున్న ముఖ్యమైన ప్రయోజనం. చాలా ముందుగా విత్తడానికి ఇది మాకు వీలు కల్పిస్తుంది. వానలు పడటానికి ముందే మేం పని మొదలు పెడతాం. తొలకరులు పడటానికి ముందే నాటేస్తాం కాబట్టి మాకు నాట్ల గురించి బెంగ ఉండదు.
0: విత్తనాలకి పూత పూస్తే సగం విత్తనాలే సరిపోతాయి. అంటే హెక్టార్కి 3 కిలోల జొన్నలు సరిపోతాయి. అయితే పూత పూయని విత్తనాలైతే 6 కిలోలు కావాలి. కిలో విత్తనాలకి 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, 1 కిలో బూడిద కావాలి. జొన్నలకి గాని రాగులకి గాని పూత పూయాలంటే దుమ్ములా బాగా పిండిగొట్టిన పదార్థం కావాలి. మట్టి, కంపోస్ట్, బూడిదలని కలిపి పొడిగొట్టాలి. విత్తనాలని ఒక బేసిన్లో గాని, గుమ్మడికాయ బుర్రలో గాని పోసి వాటిని నీళ్లతో కొద్దిగా తడపాలి. విత్తనాలకి పోయడానికి పొడిగొట్టిన 3 దినుసుల్ని కలిపి పోయవచ్చు, లేదా ఒక్కొక్కటిగాను పోయవచ్చు. బేసిన్ని కాస్త కదిలిస్తే విత్తనం మొత్తానికి అంటుతుంది. విత్తనాల మీద మళ్లీ కొద్దిగా నీళ్లు చిలకరించాలి. ఇప్పుడు తడిగా ఉన్న విత్తనం మీద ఇంకొంచెం పొడి చల్లాలి. బేసిన్ని 3 నిమిషాల సేపు కదిలిస్తే విత్తనాలన్నిటికీ అంటుతుంది. ఈ 3 దినుసులు అవసరమే. మట్టి, కంపోస్ట్ల పూత విత్తనం శ్వాసిస్తూ సజీవంగా ఉండేందుకు దోహదపడుతుంది. తొలకరి వానల్లో ఒండ్రు మట్టి కంపోస్ట్లు నీళ్లని తొందరగా పీల్చుకుంటాయి. విత్తనం మొలకెత్తగానే పూత విచ్చుకుంటుంది.
1: ప్రతి పదార్థానికి ఒక పాత్ర ఉంది. బంకమన్ను బంకగా ఉంటుంది, అది విత్తనానికి పూతగా అంటుతుంది. బూడిదలోను

0: పోషకాలుంటాయి. అది వేటగాళ్ల నుంచి విత్తనాన్ని రక్షిస్తుంది. ఇక ఎరువులో విత్తనం బలంగా ఎదగడానికి తోడ్పడే పోషకాలు ఉంటాయి.
1: పూత పూసిన విత్తనాలని ఒక టార్పాలిన్ మీద ఎండలోనో నీడలోనో ఆరబోయాలి. పూత పూసిన రెండో రోజున విత్తనాలను నాటవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా నాటడానికి వాటిని ఒక డబ్బాలో పోసి ఉంచుకోవచ్చు. ఇక ఆ విత్తనాలని పిట్టలు పురుగులు తినవు గనుక మీరు వాటిని తొలకరి వానలకి ముందు నాటవచ్చు. విత్తనాలకి పూత పూసి వాటిని శ్రమని ఆదా చేయవచ్చు. పూత పూసిన విత్తనాలు పెద్దవిగా ఉండి చేపట్టడం తేలికవుతుంది. అందువల్ల నాట్ల బెజ్జంలో ఒకటి రెండు విత్తనాలు తేలిగ్గా వేయవచ్చు.
0: ఒకప్పుడు విత్తనాలకి పూత పూసేవాళ్ళం కాదు, చాలా విత్తనాలు వేసేవాళ్ళం. రాగులు విపరీతంగా వచ్చేవి. ఇప్పుడు విత్తనాలకి పూత వేయడం నేర్చుకున్నాం గనక పొలంలో ఎక్కువ విత్తనాల్ని వేయడం లేదు, చాలా ఆదా అవుతున్నాయి. పొలంలోకి మళ్లీ వెళ్లి మొలకల్ని తగ్గించే పని లేదు.
1: ఎక్కువ విత్తనాలకి పూత పూయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నీసెగా గ్రామపు మహిళా సహకార సంస్థ స్థానిక పనివారు తయారు చేసిన మెకానికల్ సీడ్ కోటర్ని వాడుతున్నారు. పూత పూసిన తర్వాత విత్తనాలన్నీ జల్లెడ పడతారు, కాబట్టి అవన్నీ ఒకే సైజులో ఉండి నాట్లప్పుడు పని తేలికవుతుంది. ఊళ్ళోని తోటి రైతులను ఒప్పించేందుకు ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో ఒక ప్రయోగాత్మక క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఎడమవైపున కోటింగ్ వేయని విత్తనాలని, కుడివైపున పూత పూసిన విత్తనాలని నాటారు. నెల తిరిగేసరికి ఆ రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది.
0: కోటింగ్ వేసిన విత్తనాల వల్ల ఇక మేం హాయిగా రిలాక్స్ కావచ్చు. వాటిని ఏవీ పాడు చేయవు. రాగులు ఇతర వాటిలా కనిపించదు. దానికి చక్కగా వేళ్లుంటాయి. పూత పూయని విత్తనాల్లా కాకుండా కోతలప్పుడు వాటి కంకులు ఒకేలా ఉండవు. గింజలు ఒకేలా పక్వానికి రావు. వానలు కురవకపోతే రాగులు తొందరగా వంగిపోతాయి. కాని కోటింగ్ వేసిన విత్తనాల్లోంచి వచ్చిన మొక్కలు బలంగా నిలబడతాయి. నీళ్ల కొరత వాటిని ఇబ్బంది పెట్టదు.
1: మరి మనం ఏం నేర్చుకున్నాం? కొత్తగా నాటిన పొలాల్లో తరచుగా పిట్టలు పురుగులు జొన్నల్ని రాగుల్ని తినేస్తాయి. బంకమన్ను కంపోస్ట్ బూడిదలు పూసిన విత్తనం రూపం మారిపోయి తినబడదు. 4 కిలోల బంకమన్ను, 2 కిలోల కంపోస్ట్, కిలో బూడిదల్ని పొడిగా దంచాలి. కిలో విత్తనాలకి కోటింగ్ వేయడానికి ఇవి సరిపోతుంది. విత్తనాలని కొద్దిగా తడిపి వాటి మీద ఈ పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు గింజల్ని కలపాలి. తడిపి మళ్ళీ కొంత పొడిని చల్లాలి. సమానంగా పట్టేంత వరకు కొన్ని నిమిషాల పాటు గింజల్ని కలపాలి. విత్తనాలని ఆరబెట్టి మరునాడు నాటాలి, లేకపోతే ఒక డబ్బాలో పోసి తర్వాత నాటవచ్చు. ఎక్కువ గింజలకి తక్కువ సమయంలో కోటింగ్ వేయడానికి స్థానికంగా తయారైన సీడ్ కోటింగ్ మిషన్ పనికొస్తుంది. విత్తనాలని పిట్టలు పురుగుల బారి నుంచి ఈ జైవిక పూత కాపాడుతుంది. అప్పుడే మొలకెత్తిన విత్తనాలకి అదనపు తేమని పోషకాలని అందిస్తుంది. ఒక మంచి పంటను వేయడానికి మీకు కావలసినవి ఇవే.
0: విత్తనాలకు కోటింగ్ వేయమని మా తోటి రైతులకు సలహా ఇస్తాను. దానివల్ల గొప్ప సాయం, ఎంతో మేలు సమకూర్తాయి. ఎంతో ముందుగానే నాట్లు వేయడానికి అది మాకు సాయపడుతుంది. అది మా పని తేలిక చేస్తుంది.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

FM 90.4. గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మరి ఈరోజు ఆది సంగతి కార్యక్రమంలో మీరు 400 ఏళ్ల నాటి ఇల్లు

75 గదులు 101 ద్వారాలు కలిగి ఉన్న ఇంటి గురించి తెలుసుకోబోతున్నారండి. మరి ఆ విషయాల్లోకి వస్తే, నేలను తల్లిగా భావించే గొప్ప సంస్కృతి మనది. అందుకే నేల తల్లి అంటాం. సొంతోళ్ళలో కష్టపడి కట్టుకున్న ఇంటితో ఆ ఇంటి యజమానికి ఉండే మమకారం మాటలకందనిది. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, 400 ఏళ్ల నాటి 4 ఎకరాల్లోని ఇంటి మీద ఇంకెంత ప్రేమాభిమానాలు ఉండాలి. అలాంటి విశిష్టమైన ఇంటిని చూడాలంటే మెదక్ జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని పట్టోళ్ల దొడ్డి వెళ్లాల్సిందే. సాధారణంగా ఇంటిలో 5 లేదంటే 10, మరీ పెద్ద ఇల్లైతే 20 గదులుంటాయి, 10 మహా అయితే 15, ఇంకా అనుకుంటే 20 ద్వారాలు పెడతారు. కానీ మెదక్ జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆ ఇంట్లో 20-30 కాదు, 75 గదులున్నాయట, 60-70 కాదు, 101 ద్వారాలున్నాయట. విశాలమైన ఈ ఇంటి నిర్మాణం 400 ఏళ్ల కిందట జరిగిందటండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన చరిత్ర అంతా ఒక పుస్తక రూపంలో ఉంది. అంతేకాదు, ఈ ఇంటిని పురావస్తు శాఖ కూడా గుర్తించింది. 1700లలో ఈ ప్రాంతాన్ని నిజాం ప్రభువులు పాలించేవారు. అప్పట్లో ఈ గ్రామంలో 1000 ఎకరాల భూస్వామి అయిన సంగప్ప పాటిల్ గ్రామ పెద్ద. తన హోదాకు తగ్గట్టుగా గ్రామంలోని వ్యవసాయేతర కూలీలకు కూడా ఉపాధి కల్పించేలా ఇల్లు నిర్మించాలనుకున్నారట సంగప్ప. అలా 4 ఎకరాల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అప్పట్లో దీని నిర్మాణానికి రోజుకు 200 మంది కూలీల చొప్పున 7 ఏళ్ల పాటు పనిచేశారట. మరి ఈ ఇంటి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. మరి 101 ద్వారాలు కలిగి ఉన్న ఇంటి గురించి మరికొన్ని విషయాలకు వెళ్తే, మామూలుగా అయితే ఇంటిని వీధి, రహదారికి సమాంతరంగా కడతారు. కాదనుకుంటే ఓ 10 లేదా 20 అడుగుల ఎత్తులో కడతారు. కానీ ఈ ఇంటిని 50 అడుగుల ఎత్తులో కట్టడం విశేషం. ఇందులో 18 అడుగుల వరకు పునాదేనట. ఈ ఇంటి నిర్మాణంలో కింది నుంచి పై వరకు 3 నుంచి 6 అడుగుల రాళ్లను వాడారు. రాళ్ల మధ్యలో ఎలాంటి పదార్థాలు వాడకుండా నేరుగా ఒక పొందికగా అమర్చారు. అలా చేయడం వల్ల ఇంటిలో ఎక్కడైనా ఓ చోట రాయిని కదిలిస్తే ఇల్లంతా కూలిపోతుంది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇంటి బయట వైపు గోడలకు రంగులు వేసి రాళ్ల మధ్యలో ఉండే ఖాళీల్లో సిమెంటు పట్టారు. లోపల గదుల నిర్మాణంలో రాళ్ల మధ్యలో డంగు, సున్నం, ఇనుము వాడారు. ఇంటి చుట్టూ ప్రహరీ, ముందు భాగంలో రక్షణకు 2 బురుజులు నిర్మించారు. అప్పట్లో వాటిపై సేవకులు నిలబడి నిరంతరం కాపలా కాసేవారట. ఒక్కో గోడ మందం సుమారు 12 అడుగులటండి. ఇంటి ముందు, వెనుక భాగాల్లో 2 ప్రధాన ద్వారాలున్నాయి. నిర్మాణ సమయంలో ఇంటి పైకప్పుకు మట్టి పెంకులు ఉపయోగించారు. ఇటీవల ఇవి శిథిలమవుతుండటంతో అవి మరింతగా పాడవ్వకుండా రేకులు కప్పారు. ఇంటిలోంచి బయటకు మురుగునీటి వ్యవస్థ ఉంది. ఇప్పటికీ ఇది వాడుకలో ఉంది. 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ ఇంటిలో కింద భాగంలో ఒక బావి కూడా ఉందటండి. పై అంతస్తులోని వాళ్లు ఇబ్బంది పడకుండా నేల భాగం నుంచి పై వరకు చేదబావి నిర్మించారు. ప్రస్తుతం కింద బావిలో నీళ్లు లేవు, కానీ పై అంతస్తు వరకు ఉన్న బావిలో నీళ్లున్నాయి. మరి ఇంటి గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఓ చక్కని పాటైతే వినేద్దాం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడను. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని

0: చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజు సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు అదే సంగతి. మరి 75 గదులు కలిగి ఉన్న ఇల్లు ఇప్పటి వరకు చెక్కు చెదలేదటండి. ఇంటి లోపలి భాగంలో ఆనాటి వడ్రంగుల నైపుణ్యం అబ్బురపరుస్తుంది. 12 స్తంభాలతో విశాలమైన 2 వరండాల నిర్మాణంలో చెక్కిన నగిషీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంటి నిర్మాణంలో టేకు, విప్పకర్ర ఉపయోగించారు. ఇప్పటి వరకు ఇవి చెదపట్టడం కానీ పాడైపోవటం కానీ జరగలేదట. అప్పట్లో ఇంట్లో 100 మంది పనివాళ్లు ఉండేవారు. కొన్ని 100 పాడి పశువులు ఉండేవి. ఇంటిలోని కొంత భాగంలో 1965 నుంచి 1983 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తపాలా కార్యాలయం కొనసాగాయి. తరువాత వాటికి సొంత భవనాలు నిర్మించడంతో ఇక్కడి నుంచి తరలించారు. ఈ సువిశాలమైన ఇంట్లో ప్రస్తుతం 2 కుటుంబాలు ఉంటున్నాయి. వీళ్ళు 12వ తరం వాళ్ళు. నాడు సంగప్ప పటేల్ కు ఉన్న 1000 ఎకరాల భూమిలో నేడు 70 ఎకరాలే మిగిలింది. ఊళ్ళో పండగలు, ఉత్సవాలు ఏం జరిగినా లాంఛనాలన్నీ ఈ ఇంటి నుంచే నిర్వహించేవారు. ఈ ఆనవాయితీ 4 శతాబ్దాల నుంచి వస్తుంది. ఇంటికి ఎన్ని మరమ్మతులు చేసినా పైపైనే చేస్తాం తప్ప ఇంటి రూపురేఖలు మార్చే ఆలోచన లేదు. మాకు ఎన్ని ఇబ్బందులొచ్చినా ఈ ఇంటిని వదులుకోం. ఇలాంటి వారసత్వ సంపద ఒకసారి చేచారితే మళ్లీ రాదు కదా అంటున్నారు ప్రస్తుతం ఇందులో ఉంటున్న వీరన్న పటేల్. ఇదండి మరి ఈరోజు అదీ సంగతి కార్యక్రమంలో 400 ఏళ్ల నాటి ఇల్లు గురించి తెలుసుకున్నారు కదా. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4. హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లో మస్ట్ టైం పాస్. మరీ రోజు మీతో మాట్లాడడానికి మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు కలిసి మీరు అలా కాల్ చేస్తుండండి, ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి, సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.

0: ఆంగ్లేయన్ వైద్యులు చే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపు నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం
2: త్రిమూర్తులు గుప్తా గారు, ఎలా ఉన్నారు?
3: బాగున్నా. ఏం చెప్పారు ఇవాళ టాపిక్? కృష్ణాష్టమేనా?
2: అవునండి, అదే మరి దానికన్నా మించిన టాపిక్ ఏముంటుంది చెప్పండి. ఈ రోజు
3: 100% అమ్మా, కృష్ణాష్టమి నుంచి టాపిక్, దేవుడి నుంచి టాపిక్ ఏముంటాయి తల్లి.
2: అవునండి, మరి చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కృష్ణాష్టమి?
3: బాగానే ఇంట్లో బాగానే దండం పెట్టుకున్నామండి, పూజలు అవి చేసుకున్నామండి. కాకపోతే బయట ఈ సాయంత్రం అప్పుడే ఉట్టి కొట్టడాలు అవి జరుగుతాయి. కాకపోతే బయటకు వెళ్ళలేను కాబట్టి మా అక్కయ్య గారు కానీ మా అక్కయ్యారు అబ్బాయి జగదీష్ గారు వెళ్ళి ఫోటోలు.
2: మరి మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారండి?
3: చాలా సంతోషంగా చేసుకుంటే వాళ్ళు అండి. ఇప్పుడు హోలీ పండుగ ఎంత సరదాగా చేసుకుంటున్నాము, అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటున్నాం, ఇదే పవిత్రంగా చేసుకుంటాం, అంతే తేడాండి. అంత సరదాగా చేసుకుంటే వాళ్ళు.
2: ఓకే అండి, అయితే మరి మీకు ఇప్పటిది నచ్చిందా, మీ చిన్నప్పటి సెలబ్రేషన్ నచ్చిందా?
3: అప్పుడిప్పుడు మాత్రం గీతా జయంతి మాత్రం, కృష్ణ భగవానుడు కృష్ణాష్టమి మాత్రం అప్పుడిప్పుడు దాదాపు ఒక్కలాగే ఉంది. మిగతా పండుగలన్నీ మాత్రం నా చిన్నప్పుడే బాగున్నాయి, ఇప్పుడు బాగాలేవు.
2: అంతేనండి,
3: కృష్ణ జయంతి మాత్రం ఉట్టి కొట్టడం, కృష్ణ జయంతి పూజలు ఇవి మాత్రం నా చిన్నప్పుడు లాగే ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి, ఏం పెద్దగా ఏం మార్పు లేదు.
2: ఓకే అండి, మరి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మరి
3: ఉన్నారండి, మా అక్కయ్య గారు మనవాళ్ళు, నాకు మనవాళ్ళే అవుతారు. రష్మంత్ బాబు, నాగప్రాచేశ్వరి, సూర్య భార్గవి, రష్మంత్ బాబు ఏమో మొదటి మొదటి మనవడు అండి, నాగప్రాచేశ్వరి సూర్య భార్గవి ఏమో కావుల పిల్లలు అండి, చిట్టు తల్లులు.
2: మరి ఆ చిన్నపిల్లలకి కృష్ణుడు గెటప్లు వేయడం అలాంటివి ఏమైనా చేశారు మరి ఈరోజు?
3: మా మనవడు రష్మంత్ బాబు ఏమో కృష్ణుడి గెటప్లు వేసామండి. మా మనవరాళ్ళు ఇద్దరికి కూడా కావుల ఇద్దరికి, నాగభాగేశ్వరికి, సూర్య భార్గవికి గోపికలు వేషాలు వేశామండి.
2: ఓహో, అయితే ఇల్లంతా సందడిగా ఉండింటుంది అయితే ఈరోజు?
3: ఇల్లంతా చాలా సందడిగా ఉందండి. ఆ చిట్టు తల్లి చిట్టు చిట్టు అడుగులతో నడుస్తుంటే ఎంత సరదా చేస్తుందంటే అంత సరదా చేస్తుందండి. మీతో మాట్లాడటం, మీ ప్రసారాలు వింటాం, ఎంత సరదాగా చూస్తారో అంత సరదాగా ఉంటదండి.
2: ఓహో, అలా అంటారా అయితే?
3: అవును తల్లి.
2: మరి చెప్పండి, అంతే సంతోషంతో ఈరోజు ఏ సాంగ్ ప్లే చేయమంటారు మరి?
3: అంతే సంతోషంతో ఏ పాట అడుగుతారని అంటున్నారు మీరు?
2: అవునండి.
3: అలాగైతే నాకు బాలభారతం ఈ చిత్రంలో గణరామాష్ట పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. నారాయణ నీ ప్రేరణకే జనగించే బాలభారతం, బాలభారతం. ఈ బాలభారతం సినిమాలో కృష్ణుడు పుట్టి కోసం కూడా ఉంటదండి, చాలా చక్కగా రాశారు ఆరుద్ర గారు.
2: ఓకే అండి,
3: ఈ పాటను ప్రసారం చేయమని మీ మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మా జగదీష్, మా మేనల్లుడు జగదీష్ కి, మా అమ్మాయి రేవతికి, రష్మంత్ బాబుకి, నాగభాగేశ్వరికి, విజయ మేడం గారికి, విజయ బంగారు తల్లికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, తర్వాత శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మన బండారు శంకర్ గారు ఉన్నారు వారు, మస్తాన్ బాషా గారు, మన రేడియో శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, కృష్ణ జయంతి శుభాకాంక్షలు మరో మన అందరికి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను తల్లి పల్లవి గారు.
2: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు. పల్లవి మేడం గారు నమస్తే.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనక గ్రామము ఆత్మకూరు మండలము అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: ఓకే పుల్లన్న గారు, ఎలా ఉన్నారు?
1: బాగా దేవుని దయవల్ల, మనకి ఇష్టం దయవల్ల, మీరు బాగుండాలా, మేము బాగున్నాం మేడం గారు.
0: అంతే అండి. మరి చెప్పండి, ఈరోజు కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
1: అంటే బాగా చేసుకుంటాం మేడం. ఇప్పుడు సాయంకాలం మా సైడ్ సాయంకాలం చేసుకుంటారు మేడం. నా భార్య ఇప్పుడు ఇంకా బండలన్నీ కడుగుతా ఉంది ఇంట్లో. సాయంకాల స్నానాలు గిన్నె అనేసి ఇటు ఫోటోల్లో కిషన్ ఫోటో కూడా ఒకటి కదా,
0: అవునండి,
1: ఇంట్లో టెంకాయ కొట్టడము, పూజలు చేసుకుంటారు మేడం గారు.
0: ఓకే అండి. మరి
1: కానీ ఇంతకుముందు మనం పిల్లాటప్పుడు తక్కువ కదా ఈ లోక జ్ఞానం మనకు తెలదు కదా.
0: అవునండి,
1: ఈ మధ్య కాలంలో కదా మనకు బాగా తెలవడం.
0: మరి మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
1: అదే బాగా అమ్మలు చేసిందే తినేవాళ్ళం మేడం గారు.
0: వంటలు తినేవారా? వండి
1: అంతవరకే కదా మేడం గారు, ఇదంతా ఎక్కువ తెలియదు కదా.
0: ఓకే అండి.
1: అంటే ఎక్కువ వర్తకుల్లోనూ బ్రాహ్మణ్స్ లో ఎక్కువ ఉండే భక్తి ఎక్కువ కదా వాళ్ళలో. వాళ్ళలో ఉండేటట్టు ఇప్పుడు ఈ కాలం పరిమాణం పెరిగిపోయింది కనుక ఇప్పుడు అందరికంటే కూడా మిన్నగా చేస్తుంటారు కదా అంతా.
0: ఓకే అండి. మరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేశారా ఈరోజు?
1: అందరూ బాగా రెడీలో ఉన్నారు, బంధుబత్తులు ఉన్నారు మేడం గారు, ఆనందంగా ఉత్సాహంగా ఉంది.
0: ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: యశోద కృష్ణ మేడం గారు చిత్రం పేరు.
0: ఓకే అండి. ఆ మూవీ నుంచి
1: అందులో పున్నలు విసిన వేళలో ఎన్నెల విసిన వేళలో పాట వినిపించాలి మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం మీకు.
0: మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి.
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం సీతురాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు?
1: అంటే మా విలేజ్లో పెద్దగా ఏం చెప్పుకోరు మేడం ఇది.
0: ఓకే అండి, మరి మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు పోని?
1: చిన్నప్పుడు కూడా మా అది ఇంకా ఆ పండుగలు పెద్దగా చేయకపోయేది, అది విలేజ్ కాబట్టి, చిన్న ఊరు కాబట్టి ఎవరు చేసుకోలేదు, మాకు అంత అవమానం లేదు.
0: ఓకే అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఉయ్యాలలో గోపాల బాలుడమ్మ ఓ చందమామ ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా చాలా బాగున్నానండి.
1: కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీ ఆర్జీలకు, విష్ణు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఆర్జీలకు, డైరెక్టర్ సిబ్బందికి అందరికి అండి.
0: మీకు కూడా మా అందరి తరపు నుంచి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మరి చెప్పండి, ఈ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
1: సెలబ్రేట్ అంటే పిల్లలకి కృష్ణుడు వేషాలు వేసి కాస్ట్యూమ్స్ ఇవన్నీ వేసేసి తయారు చేశారు. నా మనవాళ్ళు అయితే కృష్ణ వేషధారణతో చాలా చక్కగా అభినయంగా డాన్సులు వేశారు. తర్వాత పిల్లని గోవిలు నెమిలి పింఛాలు పెట్టుకొని చక్కగా అయితే నాట్యం చేసి ఫోటోలు పెట్టారు నాకు. అంటే పిల్లలు వేరే ఉంటారు, హైదరాబాద్ ఉంటారు, నేను కొత్తగూడెం ఉన్నాను ప్రజెంట్ గా. చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు అన్నట్టు ఫోటోలు పెట్టించారండి.
0: పిల్లలు అలా రెడీ అయితేనే పెద్ద సెలబ్రేషన్ కదండి. మరి
1: అవునండి, వాళ్ళదే సంతోషం. చిన్న కృష్ణుడు అంటే పిల్లల్లోనే చూసుకోవాలండి కృష్ణుడిని ఒక మహాన్ భావుడు, ఆయన మహాయోగి, అలాంటి ఆ కృష్ణుడిని పిల్లల్లో చూసుకోవాలి. తన జన్మాష్టమి కాబట్టి ఈరోజు కృష్ణుడు కూడా చిన్న అవతారం అయిపోయాడు. అవునా? అయితే మేడం
0: చెప్పండి,
1: నేను ఈ చిన్ని పురస్కారాన్ని, కృష్ణాష్టమాన్ని పురస్కరించుకొని చిన్న కవిత చెప్తాను కృష్ణుడి మీద. నవలిపించం కృష్ణుడు ఎలా ఏంటి అనేది దాని గురించి భగవద్గీతతోని మొదలెట్టి చెప్తాను మేడం.
0: ఓకే అండి.
1: పరమేశ్వర పరబ్రహ్మ నారాయణ వాసుదేవ, నమో నమః వాసుదేవ. కృష్ణుడంటే జగన్నాటక సూత్రధారి, నవరస రసమయ నాట్య కోవిదుడు, తలపై నెమలిపించం కిరీటధారి, వెన్న దొంగ కాదు సుదర్శన చక్రధారి, అతనే ఓ విశ్వరూపం, జీవిత రాస్యమెరిగిన పాంచజన్యుడు, పురాణ మహాపురుషుడు, బృందావన నర్తనుడు కాదు కాళీయ మర్దనుడు, సకల జనుల పారాయణుడు, కృష్ణ కష్టాలను తొలగించే కారుణ్యమూర్తి, గోపికాచోరుడు కాదు గో సంరక్షకుడు, గో అంటే ధర్మం, ధర్మమే ధర్మ రక్షణమే కృష్ణ తత్వం, రాసలీలల్లో తేలియాడే రసరమ్య రసజ్ఞుడు అసలే కాదు, మురళీరవ సంహోయితుడు, వేణుగాన లోలుడు, నెమలి నయన అశ్రుధారల అసక్కలిత బ్రహ్మచారి, తన అందెల మురళీరవళుల సవ్వడుల గానానికి మోహనమున సంమోహిత హై ముత్తుగా పురివిప్పి ఆటల నాట్యము.

0: తో నేర్చుకున్న నటమయూరము నెమలి బహుమతిగా తన మేనిన ఉన్న వంపు సొంపుల ఇంపైన వెండి కన్నులను ఈకలను పెరికి ఇచ్చిన బహుమతి గ్రహీత నెమలి. మధుసిక పించ లాంకృత శిఖురే, ఒక చక్కటి ఈకతో ఆయన జుట్టును వెండి మొగ్గలలా అలంకరించి అధిగమించింది నెమలి. కొండంత మూర్తికి కూసింత చేయుతగా నెమలిని చూస్తే బుసలు కొట్టే మిసిమి నాగులైన భయముతో పరుగున పారిపోవలసింది. కాళీయ మర్దనలో శ్రీకృష్ణ పరమాత్మకు తోడ్పాటుగా సహాయకారిగా నెమలి పించాలాంకృత విషనాగుల దుష్టశక్తుల బారు నుంచి కాపాడే కృష్ణుని కిరీటధారి అయి నిలిచిన నెమలి పించంలోని కృష్ణతత్వం. కృష్ణతత్వం అంటే అందరికీ వేదాంతమే, వేద పురుషుడు వేదాంతమే, వేదాలను అల్లి చెప్పిన మహాత్ముడు ఆయనంటే అందరికీ భక్తి ప్రవత్తులు ఉంటాయి, ముద్దు ముచ్చట్లుంటాయి. ముద్దులు గారే చిన్న కృష్ణుడు అంటే చిన్నపిల్లలకి చాలా సరదా. అందుకనే నేను కృష్ణుని గురించి ఈరోజు చెప్పాను మేడం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే యనుగంటి నాగేశ్వరరావు.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
0: నాకు ఈరోజు పాండురంగ మహత్యంలో పెద్ద పాట ఉంటది, హే కృష్ణా ముకుందాము రారనే పాట. సగమైనా వేయండి మేడం.
1: ఓకే అండి, దాని పేరు ఒకసారి మళ్ళీ చెప్తారా? ఏ మూవీ?
0: పాండురంగ మహత్యం అండి, ఓల్డ్ సినిమా.
1: తప్పకుండా ప్లే చేస్తామండి. ఇప్పుడు మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే కాలర్ గారు, బాగున్నారా?
0: నేను బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మీ పుల్పాటి వెంకటేష్ మైబూబ్ నగర్కి వెళ్ళి కాల్ చేస్తున్నాను. మేడం గారు బాగున్నారా? పొలయ్య గారు,
0: మేము బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: మేము ఎక్సలెంట్గా ఉంటాం, ఉండండి, వండర్ఫుల్గా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మీ షో అంటేనే మాకు ఒక అభిమానం మేడం. ప్రతిరోజు 5 అయితేనే మీ స్టూడియోకి వెళ్తాం మేడం, అందులో పాల్గొంటాం.
0: ఓకే అండి,
1: అన్ని మంచి మంచి పాటలు కూడా కోరుకుంటాం. ముందుగా మన సూర్యుడేకు శ్రీకృష్ణ జన్మ 15 పుట్టినరోజు మేడం.
0: ఓకే అండి, మరి చెప్పండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, మరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
1: మాకు ఇద్దరు మన్మన్లు మేడం, వివాహం విద్వాన్.
0: ఓకే అండి,
1: వాళ్ళకు రెండు కృష్ణ గేటప్ లో ఫోటోలు వేసి స్కూల్లో మంచి ఫంక్షన్ జరుగుతుంది మేడం. ఇప్పుడే నడుస్తుంది, పోవాలి మళ్ళీ నేను స్కూల్ కాడికి వెళ్ళాలి.
0: ఓకే అండి,
1: అయితే వాళ్ళు మంచిగా కిచెన్ గేటప్ చేసిండ్రు, మంచిగా ముద్దుగా ఉన్నారు పిల్లలు. ఒక 2 ఇయర్స్ ఒక మన్మడు ఉంటాడు, 5 ఇయర్స్ మన్మడు ఉంటాడు. చూడు చక్కగా అనిపిస్తుంటారు మేడం మా మన్మడు బిడ్డ.
0: ఓకే అండి, మరి
1: ఈ సందర్భంగా మేడం
0: మరి చెప్పండి, మీరు మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
1: చిన్నప్పుడు అయితే అంత ఏం లేకుండా మేడం, ఇట్లా ఉట్టికొచ్చేది ఒకటి నడుస్తుండే మేడం.
0: ఓహో,
1: ఇంకా మాకు ఎవరంతా ఇట్లా ఏసీ ఫోటోలు ఇట్లా తీసుకుంటే అయితే ఏం లేకుండే.
0: ఓకే అండి,
1: ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ఇక పిల్లల ఆనందం బట్టి కృష్ణ గేటప్ వేస్తుంది. చాలా అందంగా అనిపిస్తుంది మేడం వచ్చినప్పుడు. అదే ఈ పిల్లల్ని చిన్న కృష్ణ బొమ్మ వేస్తే
0: అంతే కృష్ణాష్టమి అంటేనే పిల్లల పండుగలా ఉంటది.
1: పల్లవి గారు మీరు చాలా రోజుల తర్వాత కాల్ తీసుకున్నారు మేడం గారు.
0: అవునండి అవును,
1: చాలా హ్యాపీగా మీతో మాట్లాడుతుంటే.
0: థ్యాంక్ యూ అండి, మరి చెప్పండి ఈరోజు ఏ సాంగ్ ప్లే చేయమంటారు?
1: ఈరోజు మనం కృష్ణాష్టమి కాబట్టి గోకులంలో సీత.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: గోకుల కృష్ణ గోపాల కృష్ణ అని ఉంటారు కదా మేడం, ఆ పాట వేయండి మన శ్రోతలకు మంచి వినిపించండి. మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు పేరున మన మిత్రులకు, మన స్టేబు రాశులకు, విష్ణు రేడియో, మన విజయ మేడం గారికి, అందరికి మేడం. మీకు ప్రత్యేకంగా పల్లెవ గారికి ప్రత్యేకంగా ఈ పాట మీకే తెలిసింది.
0: ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం. మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రూరుపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు కృష్ణాష్టమి కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
1: బాగానే జరుపుకున్నాం మేడం.
0: ఓకే, మరి మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
1: చిన్నప్పుడు అంటే ఇక్కడ పల్లెటూరులో పెద్దగా అనుకునేది లేదు మేడం అప్పుడు.
0: ఓహో,
1: చిన్నప్పుడు అసలు ఆ ప్రస్తాపన ఏమన్నది, ఏదో కృష్ణాష్టమి అంత అంత అనుకుంటారు, కానీ అది చేసింది ఎప్పుడు లేదు.
0: ఓకే అండి,
1: ఇప్పుడు బాగా చేస్తుండ్రు.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: తప్పు చేసి పప్పు కూడు సినిమాలు మోహన్ బాబు గారు మేడం.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: బృందావనం అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహూజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు.

శాతం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఓకే లిజనర్స్, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు కృష్ణాష్టమి కదా, ఎలా జరుపుకున్నారు?
1: బాగా చెప్తున్నాను మేడం, పొద్దున గుడికి వచ్చినాము.
0: ఓకే అండి,
1: ఇప్పుడు ఊరంతా సందడి, కృష్ణాష్టమి వేడుకలు అంతా ఉట్టి కొట్టడం అంతా జరుగుతూ ఉంది మేడం ఇక్కడ.
0: ఓకే అండి, మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు?
1: చిన్నప్పుడు అంటే తక్కువ మేడం, ఈ మధ్య బాగా అన్ని తెలిసిపోకుండా బాగా చేసుకుంటున్నాం మేడం.
0: ఈ మధ్య బాగా చేసుకుంటున్నారు అయితే?
1: ఈ మధ్య ఎక్కువ ఛానల్ అయిన ఒక 15 ఏళ్ళ నుంచి బాగా ఎక్కువ.
0: ఓకే అండి, మరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే రెడీ చేశారా?
1: ఉన్నారు మేడం, మనవాళ్ళు రెడీ చేసినారు, ఇంకా పోయి చెప్పలే చేసినారు, ఈరోజు చేసినారు.
0: ఓకే అండి, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: కృష్ణాష్టమి, అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి,
1: కృష్ణాష్టమి పని అడగాల్సిన పాటలన్నీ నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు కలిసింది లైన్ కాబట్టి కృష్ణ పాట ఏది వేసినా పర్లేదు మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఏదో ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, ఈరోజు మన లైవ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రెషర్ మయమ్మర్స్ టెంపస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ల్యాండ్ స్టేట్ రేడియో విషయం 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.

రామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.

వచ్చి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాను ఉన్న రాధను చూశాడే.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: विष्णु एफएम 90.4।
1: गुड इवनिंग लिसनर्स, वेलकम टू टॉलीवुड टॉकिंग। భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష ఇప్పుడు ఆమె ఖాతాలోకి మరో ప్రాజెక్ట్ చేరింది. రాజకృష్ణ మేనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో త్రిష నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా దర్శకుడు త్రిష కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. కొత్త కథ ప్రారంభం. పనోరమ స్టూడియోస్ వారి తొలి తమిళ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. త్రిష, రాధిక శరత్ కుమార్, అపర్ణ బాల్మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్, మిస్టరీ అంశాలను మేలవించి హారర్ తో కూడిన కథతో మీకు అందిస్తుంది అనే వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం త్రిష విశ్వంబర మూవీలో నటిస్తున్నా. మలుపులతో కూడిన అత్యంత ఆసక్తికరమైన ప్రతి ప్రేమ కథ ముగింపు వరకు వెళ్ళకపోవచ్చు, కానీ నిజమైన ఏ ప్రేమైనా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే. మన ప్రేమలా అంటూ ఓ యువకుడు తమ ప్రేమ గురించి చెప్తున్నాడు. మరి వాళ్ళ లవ్ స్టోరీ ఏంటో తెలియాలంటే డియర్ హార్ట్ సినిమా చూడాల్సిందే. లక్ష్మణ్ టేక్ముడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఇది. జీడి నరసింహ తెరకెక్కిస్తున్నారు, రావి సౌజన్య నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా మోషన్ పోస్టర్ను డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేశారు. బతికుంటే నీ ప్రేమతో, ఊపిరాగితే నీ జ్ఞాపకాలతో అంటూ సాగుతుంది ఈ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, సత్యప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్స్

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ యూనివర్స్ పేరిట ఓ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసి అభిమానులకు బిగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. ఈ వీడియోలో ఓజీ సీక్వెల్ గురించి పవన్, సుజిత్, సంగీత దర్శకుడు తమన్ పంచుకున్న విషయాలు వారి ఫుల్ జోష్ని ఇచ్చాయి. సౌత్ ఈస్ట్ ఎమోషన్స్ తో భారతీయ నేపథ్యాన్ని వెస్టర్న్ శైలిలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆజాద్ ఫౌజ్ రోజుల నుంచి 1970 వరకు సాగే ఈ కథాంశంలో గొప్ప కంటెంట్ ఉందని, మనం బెస్ట్ ఇవ్వాలని సుజిత్ తమన్ కు పవన్ సూచించారు. మన కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ అని తమన్ అంటే ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజిత్ అనడం ఆసక్తికరంగా ఉంది. ఈ ఓజీ యూనివర్స్ వీడియోలో పవన్ లుక్స్, బాడీ లాంగ్వేజ్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సామురాయ్ మేకే, ఎకోజా మేకే అనే క్యాప్షన్ ను ఓజీ ప్రపంచం ఎంత శక్తివంతంగా ఉంటుందో హింట్ ఇచ్చింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నిర్మిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్ 2 అక్టోబర్15 విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బుధవారం ప్రకటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహించిన ఈ సినిమా మాఫియా, విగ్రహాల చోరీ, ప్రతీకార నేపథ్యం, ఫ్యామిలీ సెంటిమెంట్స్ తదితర అంశాల మేలువింపుగా రూపొందింది. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ రానున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీపై ఎన్నో రకాలుగా వార్తలు రాగా చివరకు విడుదల తేదీని నిర్మాణ సంస్థ ఖరారు చేస్తూ ట్విట్టర్ లో ప్రకటించింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.
2: ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవి రూల్స్, ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పనులు చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.

0: टाइगर का हुक्म। अर्थमयंदा राजा।
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: రేడి విష్ణు 90.4 వింటున్న శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఈఎంఐ కష్టాలు తప్పు. ఈ క్రమంలోనే యువత ఈఎంఐ కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమే ఈఎంఐ. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ దీన్ని నిర్మిస్తోంది. నిఖిల్ కువ్వర్పు డైరెక్షన్ వహిస్తున్నారు. దరహాస్, శైలజ జంటగా నటిస్తున్నారు. బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయి కుమార్ క్లాప్నివ్వగా డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. మరి విన్నారు కదా లిజినెస్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాలు టీన్ మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. సో జాను వచ్చిందంటే ఎప్పుడు ఖాళీ చేతులతో రాదు కదా. మరి ఈసారి నేను రావడంతో పాటు మీకోసం సూపర్ హిట్ తెలుగు, తమిళ్ అండ్ హిందీ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. సో మన థీమ్ మార్ని కంటిన్యూ చేసే ముందు ఇందాక చెప్పినట్టే ఒక చిన్న బ్రేక్.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు థీమ్ మార్స్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ ఏంటో చూసేద్దాం. అండ్ అది వచ్చేసి గణేష్ మూవీలో ఇంచి తనే మందో సాంగ్. మరి ఈ పాటనైతే కిజే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో జావేద్ అలీ గారు అయితే పాడేశారంట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా రామ్ గారు మరియు కాజల్ గారు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీలో ఇంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో మరి ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి షేర్షా మూవీలో నుంచి రాంజా సాంగ్. మరి ఈ పాటనైతే జస్లిన్ రాయల్ గారు మరియు అన్వితా దత్ గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ మెలోడియస్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. రేడియో విష్ణు 90.4 వింటున్న శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
1: సో లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ తమిళ్ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అది వచ్చేసి ఆహా చెప్పేస్తాను అనుకుంటున్నారా? అన్ని చెప్పేస్తే ఎలా, సస్పెన్స్ ఉండాలి కదా. మరి ఈ సస్పెన్స్ బ్యూటిఫుల్ సూపర్ హిట్ తమిళ్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ళ శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: సరే అయితే మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో సెకండ్ తెలుగు సాంగ్ వచ్చేసి ద ఫేమస్ ఫేమస్ ఎవర్ గ్రీన్ ఆరెంజ్ ఆల్బమ్ లో నుంచి అయితే రాబోతుంది. మరి ఇప్పుడు ఉల్లా ఉల్లాల్లా అనే సాంగ్ అయితే రాబోతుంది. అండ్ ఈ సాంగ్ ను కారుణ్య గారు మరియు రైనారెడ్డి గారు అయితే కలిసి పాడేశారు అనమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఈ రోజు మన సెకండ్ హిందీ సాంగ్ మన ముందుకు రాబోతుంది ఢిల్లీ 6 మూవీలో నుంచి మసక్కలి మసక్కలి. మరి ఈ పాటనైతే మోహిత్ చౌహాన్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా మీకోసం ఈ మంచి ట్రెండీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: రేడియో విష్ణు 90.4 వింటున్న శ్రోతలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

సో ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా. సరే మరి అయితే ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ క్యూలో అయితే వెయిట్ చేసేస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా ఫాస్ట్ గా వినేసి వచ్చేయండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక మంచి తమిళ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ రోజు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ సాంగ్ మన ముందుకు రాబోతుంది మేమ్ ఫేమస్ మూవీలో నుంచి అయ్యయ్యో. మరి ఈ పాటనైతే రాహుల్ సిప్లిగంజ్ గారు మరియు కళ్యాణ్ నాయక్ గారు అయితే కలిసి పాడేశారనమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ ట్రెండీ అండ్ కొత్త సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిజనర్స్ ఒక మంచి ఫీల్ గుడ్ అండ్ రొమాంటిక్ సాంగ్ అయితే విన్నేసాం కదా. అండ్ ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ హిందీ సాంగ్ వచ్చేస్తుంది అండ్ అది వచ్చేసి రబ్ నే బనా ది జోడీ మూవీలో నుంచి తుజ్మే రబ్ దిక్తా హే. మరి ఈ పాటనైతే రూప్ కుమార్ రాథోడ్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

మరి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో లాస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతుంది రేస్ గుర్రం మూవీలో నుంచి స్వీటీ. మరి ఈ పాటనైతే సిద్ధార్థ్ గారు పాడేశారంటండి. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122. లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.
1: ఓకే లిసనర్, సో సాడ్లీ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, బట్ మీరు మాత్రం సాడ్ ఫీల్ అవ్వద్దు. ఎందుకో తెలుసా? మళ్ళీ తిరిగి ప్రసారం అయితే మరలా మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818167796 237295.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
3: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
3: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.